ఉంటే నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హెల్లో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు.
1: మిత్స్ 90.8 కమ్యూనిటీ రేడియో, మన విజ్ఞాన చిరిజిల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: నడుచుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డ.
1: మిడ్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిడ్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: శుభోదయ స్వరాలులో వేదవ్యాసుడు పార్ట్ 1.
3: వెలడిలో ఈతడే వెన్నెల పాపని పువ్వుగా తురిమిన పుట్టుభోగి మగువరే మగువరే ఈతడే మన గౌరినలరింప మాయపు వటువైన మాయాడు. మన గౌరీదేవిని పరీక్షించడం కోసమని మాయబ్రహ్మచారిగా వచ్చిన వాడినే ఉత్తమాంగి ఈతడే విత్తేషు చెలికాడు. కుబేరుడు ఎప్పుడూ వచ్చి పక్కన నమస్కారం పెడుతూ నిలబడేటటువంటి అర్చింపబడేటటువంటి వాడు కుబేరుడికి చిలికాడు ఇతడే. విమలనేత్రి ఇతడి వెల్పురేడు. ఈయనే సమస్త దేవతలకి సార్వభౌముడు. అందుకే మనం శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాలిశీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్య పీఠే సుభార్యే ఆసీన సుమచూడ సకరుణనయన సంగన స్మీరవక్త్ర శంభశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అని పిలుస్తాం. దేవతా సార్వభౌముడు ఇందువదన ఇతడే మందిర కైలాస కంధరుండు నీల కంధరుండు. ఇతడే కైలాసానికి అంతటికీ కూడా అధిపతి. అటువంటి వాడు వస్తున్నాడు చూడండి చూడండి అని నిజంగా ఆయన కదిలి వచ్చేటప్పుడు ఆయన్ని చూసిన తర్వాత వీళ్ళ నోళ్లలో ఇన్ని మాటలు లేవు. అసలు ఆయన అందం చూసి, ఆయన దీప్తి చూసి, తేజస్సు చూసి కన్నుల వెంట నీరు కారుతుండగా అలా నమస్కారం పెడుతూ నిలబడి ఉండిపోయారు. మహానుభావుడు ఆ విడిది మంటపంలోంచి బయలుదేరి కళ్యాణ మంటపంలోకి విడుతున్నాడు. పార్వతీదేవికి మంగళ స్నానం చేయిస్తున్నారు. ఇలాంటివి విన్నంత మాత్రం చేత ఇంటికి తోరణాలు నిలబడతాయి. పార్వతీదేవి మంగళస్నానం అంటే మాటలేం కాదు కదండి, అది అభిషేకం కాదు, మంగళస్నానం అవుతుంది. అతివలు కస్తూరి నలికించి ముజ్జ ముత్యాల ముగ్గులు తీరిచి ముదముతోడ. రేపు పెళ్లి కూతుర్ని చేస్తున్నామని ఆ పెళ్లి కూతుర్ని చేసే మంటపానికి చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా ముగ్గులు పెట్టారట. నిజంగా ఎంత భక్తి కలిగిన వారో నాకు తెలియదు కానీ అక్కడ అతివలు కస్తూరి నలికించి ముచ్చాల ముగ్గులు దీరిచి ముదముతోడ. అక్కడ చక్కగా ముగ్గులు పెట్టారు. రత్నపీఠమునకు రాజాస్య మేనకతో పార్వతీదేవి తొడి తెచ్చి. రత్నపీఠం ఒకటి వేసి దాని మీద పార్వతీదేవిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు. పసుపు టక్షింతలు పరగంగ దీవించి పెట్టి వాజ్యంబులు బెరసిమ్రోయ. అమ్మవారికి ముత్తైదువులందరూ చక్కగా అక్షతలు వేసి ఆ తలస్నానం చేయిస్తున్నారు. తల్లి తలంటంగా తనుమజ్జనములార్చి ఒప్పారతడి ఒత్తులు నిదాల్చి. పెద్ద ముత్తైదువులు వచ్చి కుంకుడు పులుసు పోస్తుంటే తల్లిగారు స్వయంగా అమ్మవారి తల రుద్దింది. ఏం తలండది? ధునోతుధ్వం తన్న స్థులిత దళితేందీవరవనం. ఆ జుత్తు కనపడితే చాలు, అజ్ఞానం పోతుంది. అటువంటి తలని మేనకాదేవి నా కూతురు పెళ్లి కూతురని ఆ రోజున కుంకుడు పులుసుతో తలస్నానం చేయించి తల రుద్దుతోంది. ఏమీ తెలియని దానిలా అందరి మెడలలో మంగళ సూత్రాలు నిలబడడానికి కారణమైన సర్వమంగళ తానే పెళ్లి కూతురైంది. ఆ రోజున తానే తలంటించుకుంది. ఆ తర్వాత తలస్నానం చేయించి పొడి బట్టతో చక్క ఒళ్ళంతా తుడిచారు. బహుళ రత్నచయము బడిసి పొందుగవయిచి పట్టు పుట్టములను కట్టనిచ్చి. అనేకమైనటువంటి రత్నహారాలు అలంకారాలు చేసి అమ్మవారికి పట్టుబట్టలు తొడిగారు. పేరంటాండ్రు చూడ పెండ్లి కుమారిగై సేయదల చిగడచి చెలువు మిగుల. ఆ తల్లిని తీసుకొచ్చి పేరంటాళ్ళందరూ వచ్చేటప్పటికి అక్కడ కూర్చోబెట్టారు. ఈ రత్నాలంకారాలన్నీ చేసి అమ్మాయిని కూర్చోపెట్టాక మేనకాదేవికి బెంగేసింది. ఇంతమంది చూసేస్తున్నారు మా అమ్మాయిని, ఇంత అందగత్తే రేపేమో ముహూర్తం పిల్లకి రాత్రి ఒళ్ళు వీడెక్కుతుందో ఏమిటో, జ్వరం వస్తుందేమో, జ్వరం వస్తుంది అనదు అనదు తల్లి. తల్లికి ఎంత బెంగో, అనారోగ్య రూపమైన మాట వాడదు. పిల్ల ఒళ్ళు వేడెక్కుతుందేమో అంటుంది, పిల్ల ఒళ్ళు వేడెక్కుతుందేమో, అంత అందం కనపడకుండా ఏమైనా ఏదో పెద్ద అలంకారం చేసినట్టు కప్పి ఎద్దురు పెద్ద కనపడకుండా అందిటే. దేవి రూపమునకు దృష్టితా కెడునంచుమాటు చేయు భంగి మణి సువర్ణ పుష్ప వస్త్ర గంధములను అలంకారించి ఎలమితోడ గౌరి నిందుముఖో. ఇంతమంది చూసేస్తుంటే దృష్టి తగిలిపోతుందేమో అని ఎక్కువ పువ్వులు పెట్టేసినట్టు, ఎక్కువ నగలేసేసినట్టు, ఆవిడ ముఖం అవి బాగా కనపడకుండా బాగా అలంకారం ఎక్కువ చేసేసారు. ఎందుకని లోపల నుంచి వెనకలే అంటోంది, ఇంకా పెట్టేయండి ఇంకా పెట్టేయండి, మా అమ్మాయి బాగా కనపడకూడదని. ఎంత బెంగో, అలా తల్లి అయి అలా బెంగ పెట్టుకున్నది ఎంత అదృష్టవంతురాలండి అమ్మవారికి. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని తీసుకుని వచ్చారట కళ్యాణం కోసం అని చెప్పి. ఇంకా శివుడు పీతల మీదకు వచ్చి కూర్చుంటున్నాడు. పొందుగ పుష్పమేఘములు పువ్వుల వానలు చల్లు చల్లున దుందుబి కాహలధ్వనులు తూర్యరవంబులతో గణాధిపులు సందడిచాయ దేవతలు సంభ్రమతం జయపెట్ట బ్రహ్మ గోవింద పురందరం కదిసి వేట్క కెలంకుల ఎందుకొల్వగన్. ఆ శివుడు పీటల మీదకు వస్తుంటే చారిత్రాత్మకమైన కళ్యాణం కాబట్టి పువ్వులు మేఘాలలోంచి వృష్టి పడిపోయిందా అన్నట్టుగా ఆ పువ్వులు చల్లేశారట. లక్ష్మీనారాయణులు ముందు బ్రహ్మగారు నడుస్తుంటారు, సరస్వతీదేవి మాత్రం ఇక్కడే నిలబడి ఉంటుంది శివుడి దగ్గరే. బ్రహ్మగారు ముందు నడుస్తుండగా లక్ష్మీనారాయణులు పక్కన నడుస్తుండగా ఆ పీటల మీద కూర్చునే వాళ్ళు బుట్ట ఎత్తి పట్టుకుని అమ్మవారిని తీసుకుని మేళతాళాలతో పువ్వులు చల్లుతుండగా వస్తారు. అలాగే శంకరుణ్ణి పెళ్లి పీటల మీదకి తీసుకొస్తుండగా మేఘములలోంచి వర్షం పడ్డట్టు పుష్ప అంత పుష్పవృష్టితో పార్వతీ పరమేశ్వరులు వస్తారు. అయ్యవారు అటువంటి పుష్పవృష్టితో పెద్ద మేళతాళ ధ్వనులతో కాబట్టి పసుపు కుంకుమల కోసం సంప్రదాయానికి ఆవిడ చేసి ఆ తల్లి బయలుదేరి వస్తుందట. అమ్మవారు వచ్చేటప్పుడు ఎలా వచ్చిందిట, చెలువపులో అనందమయు శ్రీయు అరుంధతియం సరస్వతీలనయు పిక్కు వస్తువులు లాలిత వృత్తి పసిండి పళ్ళెరంబుల నమరించి దేవముని పుణ్య వధూజన కోటితోడ గ్రంథలు కొలిపాడుచున్ నడువ ధన్యులు దిక్పతులెల్లకొల్వగన్. ఎందరో ధన్యులైన వారు దిక్పాలకులు ఇంతమంది మధ్యలో నిలబడి కొలుస్తుంటే అమ్మవారు చుట్టూ ఓ పక్కన సరస్వతీదేవి, ఓ పక్కన లక్ష్మీదేవి, అరుంధతి, ఆ తర్వాత శచీదేవి వీళ్ళందరూ వెంట వస్తుంటే అమ్మవారు పెళ్లిపీటల మీదకి బయలుదేరి వస్తుందట. వేదంబుల కీర్తింపగనాదట సన్మునులు కల్వహర్షముతోడం ఆదిగిరేటికి వేదంత విదుండు శివుడు వెంచేసనుగిన్. చారిత్రాత్మకమైన ఘట్టం. అసలు ఎన్నడూ అలా వెళ్ళవలసిన అవసరం లేని శంకరుడు పార్వతీదేవి అడిగిందని కన్యాదాత గారి ఇంటికి తానే వచ్చాడు. హిమవంతుడి ఇంటికొచ్చి లోపలికి ప్రవేశిస్తున్నట్ట ఎవరు, వేదంబులు కీర్తింపగనాదట సన్మునులు కొల్వి హర్షముతోడన్. సంతోషంగా ముఖం ఇలా పెట్టి, ఏమిటి నేను ఇలా లొంగిపోయాను అనుకోలేదుట, పొంగిపోతూ ఆ హిమవంతుడి పేరు నిలబెట్టాను, నా భార్యకిచ్చిన మాట నిలబెట్టుకున్నానని ఇంత ముఖం చేసుకుని నవ్వుతూ లోపలికి వస్తున్నట్ట. ఆ ఊరు ఊరంతా ఉండిటండి ఆ రోజున. హిమవత్ పర్వత ప్రాంతాలన్నీ ఎక్కడ చూసినా కోట్ల మంది నిలబడిపోయారండి. వామదేవు వైభవంబుతోడని వైభవంబుని రసియప్పురంబు వెలసే చందురుందవడమ ఆనంద గుర్నిల్లు పలవిల్లి భంగి ప్రిజ్వరే చందురుందవడమ అందందు గుర్నిల్లు పలవిల్లి భంగి ప్రిజ్వరిల్లి. చంద్రుడు పూర్ణచంద్రుడు అవుతుంటే కలలు పెరుగుతుంటే సముద్రంలో పోటు పెరుగుతుంటుంది. పూర్ణచంద్రుడు వచ్చేసాడనుకోండి సముద్రం పోటు ఎక్కువైపోయి ఒక్కసారి తీరాన్ని కూడా దాటి పైకి వస్తూ ఉంటుంది. ఇంకా పరమేశ్వరుడు బయలుదేరిపోతున్నట్ట. ఇప్పుడు ఎదురుగ శేషలు చల్లుచు పదిపడు సింహాసనంబుపై పరమేశం ముదురను నిచిదేవర పదకమలముల్రి రాజు భక్తింకడియన్. ఆ శంకరుణ్ణి తీసుకొచ్చి చక్కటి ఆసనం మీద పుచ్చోపెట్టి, మహానుభావుడు శంకరుడు నాకు అల్లుడవడానికి నేను కింకరుణ్ణి, నో పిల్లనివ్వరా అని కబురు చేయడమ్మా అని తానొచ్చాడా అని పొంగిపోయి వినయ విధేయతలతో ముందు వెళ్ళగానే ఆ పెళ్లి కొడుకు యొక్క కాళ్ళు కడిగేట, కాళ్ళు కడిగి పరవశించిపోయేట. ఆ మధ్యలో తెరబట్టేట పార్వతీ పరమేశ్వరులకు తెరబడితే మెరలుండా మధుపక్కము కర్రకంటు నికిచ్చి వెనుక కమనీయముగా మరిగట్ట నిచ్చి కన్యకు మరుగున తెరవార పంచమహితాత్మకుడై. ఆ మధ్యలో తెరపిడితే అటువైపు శంకరుడు కూర్చున్నాడు, ఇటువైపు పార్వతీదేవి కూర్చుంది. ఇవాళ మనం చాలా దోషభూయిష్టమైనటువంటి ప్రవర్తనతో ఉన్నాం. పెళ్లి అయిన తరువాత తెర పైకెత్తేంత వరకు, కన్యాదానం అయిపోయే వరకు పెళ్లి కూతురు పెండ్లి కూతురు పక్క పక్కన ఆసనముల మీద కూర్చుండరాదు. అలా కూర్చోబెట్టినది దుష్ట నక్షత్రమైతే ఎన్ని కడగండ్లో వస్తాయి. రిసెప్షన్ పేర్లు చెప్పి మనది కాని సంస్కృతితో పక్క పక్కన కూర్చోబెడుతున్నారు. కన్యాదానం అయిందా, ఇచ్చాడా తండ్రి గారు?
4: సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
1: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం, మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

చేసేలా చెప్తాను. నేనైతే ఏమనుకుంటున్నానంటే నేను చేసే అన్ని పనుల్లో నేను సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ చాలామంది ఇలా కోరుకోవచ్చు. అయితే మనందరికీ సూపర్ హీరోస్కి ఉండే సూపర్ పవర్ ఉండాల్సిన అవసరం లేదు. మనందరికీ కూడా పుట్టుకతోనే ఒక సూపర్ పవర్ ఉంది, కానీ దాన్ని మనం ఉపయోగించడం లేదు. అదే మన మైండ్. మనకి సరైన మైండ్ సెట్ ఉంటే దానికి మించిన సూపర్ పవర్ ఈ ప్రపంచంలో ఏ కామిక్ బుక్ హీరోకి ఉండదు. ఇలాంటి మైండ్ సెట్ మనకి ఎలా ఉండాలి అనే ఆలోచనతో కొంతమంది ఏం చేశారంటే, సక్సెస్ఫుల్ పీపుల్ని అలాగే అన్సక్సెస్ఫుల్ పీపుల్ని ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, ఎక్కువగా మీరు దేని గురించి ఆలోచిస్తుంటారు అని. అప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ చెప్పింది ఏంటంటే, నాకేం కావాలో దాని గురించి ఆలోచిస్తాను, అలాగే దాన్ని ఎలా సాధించాలో కూడా ఆలోచిస్తాను అని. ఈ రెండు ఆలోచనలు వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయని చెప్పారు. కానీ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చెప్పారో తెలుసా, వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది వాళ్ళ జీవితంలో వాళ్ళకు వస్తున్న సమస్యల గురించి, వాళ్ళకు వస్తున్న కష్టాల గురించి, ఈ సమస్యకి కారణం ఎవరు, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారంట. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే, మనిషికి ఏం అక్కర్లేదో అని అనుకుంటాడో ఆ సమస్యల గురించే ఈ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఆలోచిస్తున్నారు. సో మనం ఎలాంటి కేటగిరీలో ఉన్నాం, మనకేం కావాలి దాన్ని ఎలా సాధించాలి అని ఆలోచిస్తున్నావా, లేకపోతే మనకు అక్కర్లేని సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావా, విచారిస్తున్నావా? ఆలోచించండి. మీరు గనక రెండో కేటగిరీలో అంటే నెగిటివ్ విషయాల గురించి ఆలోచిస్తుంటే, ఈరోజు మనం మారాలి అండ్ దానికి ఉపయోగపడే ఒక పుస్తకం బ్రియాన్ ట్రేసీ రాసిన గోల్స్. ఈ పుస్తకంలో మనకు కావాల్సిన గోల్స్ రీచ్ అవ్వడానికి మనకు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, దాన్ని ఎలా రీచ్ అవ్వాలి అనే విషయాన్ని చాలా బాగా వివరించారు. అండ్ ఈ విషయాల్లో నుంచి నాకు బాగా నచ్చిన 4 పాయింట్స్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీకు కుకు ఎఫ్ఎం బుక్ రికమెండేషన్ ఒకటి చెప్తాను. చిన్నప్పటి నుంచి నన్ను అలాగే నాలాంటి చాలా మందిని ఫ్యాసినేట్ చేసిన ఒక క్యారెక్టర్ తెనాలి రామకృష్ణ. ఈయనకున్న ఆలోచన శైలి, ఈయనకున్న వాక్చాతుర్యం ఆయనకి వికట కవి అనే పేరును కూడా తీసుకొచ్చింది. ముందుగా, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ వరల్డ్, డిచ్ నెగిటివిటీ. యూత్లో ఉన్నప్పుడు ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాడు. పెద్దగా డబ్బే ఉండేది కాదు, ఏం చేయాలో తెలిసేది కాదు. అప్పుడు ఒక సాయంత్రం ఈయనకు అర్థమైంది ఏంటంటే, ఎవడో వచ్చి మనకి సహాయం చేయడు, తన పరిస్థితి మారాలంటే తానే కష్టపడి పని చేయాలి అనే ఒక హార్డ్ ట్రూత్, ఒక కటిక నిజాన్ని తెలుసుకున్నాడు. ఇక్కడ ఆయన తెలుసుకున్న ఆ కటిక నిజం ఏమిటంటే, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితానికి నువ్వే బాధ్యత వహించాలి, ఇంకా వేరే వాళ్ళెవరూ మీ బాధ్యత తీసుకోరు. ఎవరి జీవితానికి వాళ్లే బాధ్యులు. ఈ నిజం చాలామందిని బాధ పెడుతుంది. మనం పడే కష్టాలకి వేరే వాళ్ళని తిట్టడం అనేది ఎక్కువగా చాలామంది చేస్తుంటారు. నేను ఇలా ఉండడానికి మా పేరెంట్స్ కారణం, పక్కింటోళ్ళ కారణం, ఇలా చాలామంది అనుకుంటారు. అండ్ ఇలా అనుకుంటాం వల్ల మనం ఏది ఒప్పుకోం, మనల్ని మనం రెస్పాన్సిబుల్ చేసుకోం. అండ్ ఇలా ఉండటం వల్ల నెగిటివ్ ఎమోషన్స్ అంటే కోపం, కుళ్ళు, మన మీద మనం జాలి చూపించుకోవటం ఇలాంటివన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. ఇలాంటి వాటితో బ్రతికేస్తుంటాం. అండ్ మనం అసలు ఏ విషయంలోనూ సక్సెస్ అవుతామా లేదా అనేది ఆలోచించడం మానేస్తాం. ఉదాహరణకి, ఒకరికి ఉద్యోగం పోయింది, అతనికి గనక ఒక పాజిటివ్ సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉంటే బాధపడి నెక్స్ట్ ఏంటి, వేరే జాబ్ ఏంటి అని ఆలోచిస్తాడు, ఆ జాబ్ వైపు వెళ్తాడు. అదే నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే వేరే వాళ్ళని తిడతా, ఈ స్థితికి ఎవడో కారణం అని అరుస్తూ బాధపడుతూ తన సమయాన్ని వృధా చేస్తాడు. అందుకే మనం ఈ నెగిటివ్ మైండ్ సెట్ని వదిలి పాజిటివ్ మైండ్ సెట్లోకి రావాలి. నెగిటివిటీని జస్టిఫై చేసుకోవడం, మన నెగిటివిటీని మనమే సమర్థించుకోవడం మానేయాలి. అందరికీ కష్టాలు వస్తాయి. ఈ మాట అంటే కొంతమంది హర్ట్ అవుతారు, నా కష్టాలు వేరే వాళ్ళ కష్టాల కంటే పెద్దవంటారు. కానీ నిజం ఏమిటంటే, నీ కష్టానికన్నా ఇంకా పెద్ద కష్టం ఈ ప్రపంచంలో ఎవడో ఒకటికి వచ్చే ఉంటుంది. సో ఏంటి, నీ కష్టాన్ని నువ్వు సమర్థించుకుంటూ బాధపడుతూ కూర్చుంటాం కంటే, నీకు నువ్వు నీ నెగిటివిటీకి ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ ఉండడం కంటే, దాన్ని సమర్థించడం మానేసి పరిస్థితిని ఒప్పుకుని నాకేం కావాలి, దాన్ని ఎలా సాధించాలి అనే రెండు ప్రశ్నలకి సమాధానం వెతకాలి. అంతేగాని ఏడుస్తా తిట్టుకుంటా కూర్చోకూడదు. అలాగే ఇలా నెగిటివ్గా ఆలోచించడానికి ఇంకొక కారణం హైపర్ సెన్సిటివిటీ. అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎక్కువగా ఆలోచించడం. వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఒక చోటకి వెళ్తే నన్ను వాళ్ళు ఎలా చూస్తున్నారు, నాతో ఎలా మాట్లాడుతున్నారు, ఇలాంటి ఆలోచనల వల్ల కొంతమంది డిస్టర్బ్ అయిపోతారు. కానీ నిజం ఏంటంటే, మీ గురించి మీరే ఆలోచించుకోవడంలో మీరు ఎంత మునిగిపోయి ఉన్నారో, సేమ్ అలాగే అవతల వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఆలోచించుకోవడంలో వాళ్ళు మునిగిపోతారు. మన గురించి ఆలోచించి కూర్చునే అంత తీరిక ఎవరికీ లేదు. ఈ నిజం మనం తెలుసుకుని, మన నెగిటివిటీని వదిలేసి, మన పరిస్థితికి మనల్ని మనం బాధ్యతగా అనుకుని, మన గోల్ ఏంటి, దాన్ని ఎలా సాధించాలి అని ఆలోచించి మనం ముందుకు వెళ్ళిపోవాలి.
అంతేగాని మన

0: నెగిటివిటీని మనమే సమర్థించుకోవడం మానేయాలి. నెంబర్ టూ, ఆస్క్ యువర్ సెల్ఫ్ దీస్ క్వశ్చన్స్. జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే, మన గోల్ వైపు మనం ముందుకు వెళ్ళాలి అంటే మనల్ని మనం కొన్ని ప్రశ్నలు అడగాలి. అందులో మొదటిది, మీరు అనుకున్న గోల్ అది ఏదైనా సరే, మీరు నిజంగా దాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా, అనుకుంటున్నారా? ఇది ఎందుకు ముఖ్యం అంటే, ఒక గోల్ని సాధించాలి అనే బలమైన పట్టుదల ముందు మనకి ఉండాలి. ఏదైతే మీ గోల్ అని అనుకుంటున్నారో అది మీ పర్సనల్గా దాన్ని మీరు చూడాలి. ఎందుకంటే మనం వేరే వాళ్ళు పెట్టిన గోల్స్ని రీచ్ అవ్వడానికి ఇష్టం చూపించము, అండ్ వేరే వాళ్ళు పెట్టిన గోల్స్ రీచ్ అవ్వాలి అనే తొందర కూడా మనకేం ఉండదు. అదే మన సొంత గోల్ అయితే మనకి కష్టపడాలి, మనకి పేరు తెచ్చుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. సో మీ గోల్ని రీచ్ అయ్యే ముందు అసలు మీ గోల్ అంటే మీకు ఇష్టం ఉందా లేదా అనేది ఆలోచించాలి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడూ కూడా వాళ్ళ గోల్ని నమ్మినట్టు దేన్ని నమ్మరు. ఫెయిల్ అయినా కూడా అన్షేకబుల్ ఫేత్తో, ఎవరు కదపలేని నమ్మకంతో వాళ్ళ గోల్ వైపు వెళ్ళిపోతారు. అందుకే మన గోల్ మన పర్సనల్ అవ్వాలి, దాన్ని సాధించాలి అనే అన్షేకబుల్ ఫేత్ ఉండాలి. అలాగే మీ గోల్ వైపు మీరు చేసే జర్నీలో మనం చేయాల్సిన లేకపోతే పట్టించుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మన స్టార్టింగ్ పాయింట్ని గుర్తుంచుకోవాలి, మన స్టార్టింగ్ పాయింట్ని పిన్ పాయింట్ చేసుకోవాలి. ఉదాహరణకి, వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునేవారు ఏ కోచ్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చేసే ముందు పని మీ వెయిట్ ఎంతుంది, ఇప్పుడు ప్రస్తుతం ఎంతుంది అనేది నోట్ చేసుకుంటారు. కొంతమంది ఫొటోస్ తీసుకుని పెట్టుకుంటారు. తర్వాత గ్రాడ్యువల్గా ఎలా ఇంప్రూవ్ అవుతున్నారనేది చూసుకుంటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల మన జర్నీలో మనం ఎక్కడ ఉన్నామో, ఎలా పెర్ఫామ్ చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఒక్కసారి మీ మైండ్ని ఇలా కంట్రోల్ చేసుకున్నాక మిమ్మల్ని మీరు అడగాల్సిన ఇంకొక ప్రశ్న, మన గోల్ని మనం రీచ్ అయితే మన జీవితం ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది మీరు అనుకోవాలి. మన జీవితం ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనే ప్రశ్న మిమ్మల్ని మీరు అడగాలి. ఒక పేపర్ అండ్ పెన్ తీసుకుని రాయండి. ఎన్ని కారణాలు ఉన్నాయి మీరు గోల్ రీచ్ అవ్వడానికి, అన్ని కారణాలు, ఎన్ని కుదిరితే అన్ని కారణాలు రాసుకోండి. మీరు ఎన్ని ఎక్కువ కారణాలు అయితే అనుకుంటున్నారో ఆ గోల్ని రీచ్ అవ్వాలి అనే పట్టుదల అంత పెరుగుతుంది. ఎంత పట్టుదల పెరిగితే మీ గోల్ని మీరు రీచ్ అయ్యే అవకాశం అంత పెరుగుతుంది. మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటున్నారా? ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? సో రాయండి. డబ్బు ఏ విధంగా మీ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది, దానితో మీరు ఏం చేయగలరు, డబ్బుతో మీ ఫ్యామిలీని మిమ్మల్ని మీరు ఎలా చూసుకోగలరు, ఇలాంటి కారణాలన్నీ రాసుకుంటే డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఇంకా ఎక్కువగా పెరుగుతుంది, డబ్బు ఎక్కువ సంపాదిస్తారు. ఇలా మీ గోల్ ఏదైనా కూడా అది సాధిస్తే మీ లైఫ్ ఎలా ఉంటుందనేది ఊహించుకుని ఎందుకు ఆ గోల్ సాధించాలి అనే కారణాలు రాయండి. అది మీ గోల్ని సాధించాలి అనే పట్టుదలని పెంచుతుంది. నెక్స్ట్, ఫెయిల్యూర్ ఇస్ ద ప్రైజ్ యూ మస్ట్ పే ఆన్ యువర్ జర్నీ టు సక్సెస్. జీవితంలో మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఉంటారు? చాలాసార్లు అయ్యి ఉంటారు. అయితే కొంతమంది 2-3 సార్లు ఫెయిల్ అయితే ఏదో పెద్ద తప్పు చేస్తున్నామని ఆలోచించి తర్వాత ఫెయిల్యూర్కి భయపడి ఆ పని చేయడం మానేస్తారు. సక్సెస్ఫుల్ పీపుల్ మైండ్ సెట్కి కారణం ఫెయిల్ అయినా మళ్ళీ పని చేయడం, అండ్ అన్సక్సెస్ఫుల్ మైండ్ సెట్కి కారణం ఫెయిల్యూర్కి భయపడి పని మానేయడం. సో అంతా కూడా మన యాటిట్యూడ్లోనే ఉంటుంది, సమస్యల్ని చూసే విధానం మీద ఉంటుంది. సినిమాల్లో హీరో క్లైమాక్స్ ముందు వరకు దెబ్బలు తింటాడు, కింద పడతాడు, కానీ లేచి తన షర్టు కంటుకున్న మట్టిని దులుపుకుని మళ్ళీ ఫైట్ చేస్తాడు. కానీ నిజ జీవితంలో మనం ఒక సమస్యను చూసి ఆగిపోతాం, అసలు అటువైపు వెళ్ళడమే మానేస్తాం. సో మనం గనక మన గోల్ వైపు వెళ్ళడంలో ఫెయిల్ అవుతున్నాం అంటే మనం ఆలోచించాల్సింది, ఎందుకు ఈ గోల్ని ఇప్పటికి మనం సాధించలేకపోయాం, ఎలాంటి సమస్యలు మనకి గోల్ వైపు వెళ్తున్నప్పుడు ఎదురవుతున్నాయి అని ఆలోచించాలి. అలాగే సమస్యను చూస్తున్నప్పుడు అది ఎంత కష్టమో అనే ఆలోచన కంటే కూడా దానికి సొల్యూషన్ ఏంటని ఆలోచించడం చాలా ముఖ్యం. లీడర్స్ని చూడండి, ఎలాంటి కష్టం వచ్చినా దాని సొల్యూషన్ ఏంటి అనే అప్రోచ్తో ఉంటారు, అంతేగాని ఇందులో ఉన్న ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చోరు. మనం వెళ్ళేదారి ఈజీగా ఉండాలి అని అనుకోవడం మానేసి ప్రాబ్లం సాల్వింగ్ గురించి ఆలోచించి యాక్షన్ ఎలా తీసుకోవాలనే దాని గురించి మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. మన జీవితంలో చిన్న చిన్న సమస్యలకి సొల్యూషన్స్ వెతుకుతా వెళ్తే ఇంకొంచెం పెద్ద సమస్యలు ఎదురవుతాయి. సేమ్ వీడియో గేమ్స్లో ఒక్కొక్క స్టేజ్ పెరిగే కొద్దీ ఎలాగైతే డిఫికల్టీ లెవెల్ పెరుగుతుందో సేమ్ అలాగే లైఫ్లో కూడా వచ్చే కష్టాల లెవెల్ పెరుగుతూనే ఉంటుంది. కానీ మీకు ఒకటి తెలుసా, మీరు ఆగకుండా ముందుకు వెళ్తే ఆ సమస్యలకు కూడా పరిష్కారాన్ని వెతుకుతారు, అండ్ పెద్ద సమస్యకి సొల్యూషన్ వెతికితే అంతే పెద్ద రివార్డ్ మీకు వస్తుంది. అండ్ కొన్నిసార్లు మీరు సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ మీ ఒక్కరివే కాకపోగా చాలామందికి ఉపయోగపడే సొల్యూషన్స్ని మీరు చూపించి ఎంతోమందికి లీడర్ కూడా అవ్వచ్చు. సో మీ ప్రాబ్లం సాల్వింగ్ ఒక కష్టంతో మొదలయ్యి దాన్ని సాధించి సాల్వ్ చేసి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు బయటకు వస్తారు. అండ్ మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దేన్నైనా సాధించగలను అనే బలమైన అన్షేకబుల్ ఫేత్ మీలో పెరుగుతుంది. అండ్ చివరిగా, టైం కంట్రోల్ ఈజ్ లైఫ్ కంట్రోల్. మీరు సమయాన్ని ఎలా గడుపుతున్నారో అదే విధంగా మీరు మీ జీవితాన్ని గడుపుతారు. టైంని మేనేజ్ చేసేవాడి సక్సెస్ అయ్యే రేషియో ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఒక్కరోజులో ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటారు, కానీ ఏం చేయరు. గోల్ వైపు ఒక అడుగు కూడా వేయలేరు. కానీ వాళ్ళు గనక హై వాల్యూ టాస్క్ గురించి ఆలోచిస్తే టైం మేనేజ్మెంట్ మీనింగ్ అర్థమైపోతుంది. హై వాల్యూ టాస్క్ అంటే ఏ పని చేస్తే మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుందో దాన్ని హై వాల్యూ టాస్క్ అంటారు. సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ రోజులో హై వాల్యూ టాస్క్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, వాటినే ఎక్కువగా చేస్తారు. కానీ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఏది హై వాల్యూ ఏది లో వాల్యూ అనే ఆలోచన చేయరు. వాళ్ళ పనులను విభజించరు. దీనివల్ల వాళ్ళు డెవలప్ అయ్యే మైండ్ సెట్కి రారు. అలాగే ఒక హై వాల్యూ టాస్క్ని గుర్తించాక చాలామంది చేసే తప్పు మల్టీ టాస్కింగ్. అందుకే రచయిత అంటారు, ఒక హై వాల్యూ టాస్క్ని గుర్తించాక ఆ ఒక్క టాస్క్ మీదే తన ఆలోచించడం ఉండాలి. దాన్నే సింగిల్ హ్యాండ్లింగ్ అని అంటున్నారు. ఒక టాస్క్ అనుకుంటే దాన్ని సింగిల్ హ్యాండ్లింగ్ చేయాలి. అంటే దేని గురించి ఆలోచించకుండా కేవలం ఆ పని పూర్తి అయ్యేదాకా 100% మన అటెన్షన్ దాని ఒక్కదాని మీద పెట్టాలి. ఎంతోమంది సక్సెస్కి కారణం ఈ హై వాల్యూ టాస్క్ని గుర్తించడం అండ్ దాన్ని సింగిల్ హ్యాండ్లింగ్తో పూర్తి చేయడం. సో కూర్చోండి, ఈరోజు మీ హై వాల్యూ టాస్క్ ఏంటో చూడండి, దాన్ని సింగిల్ హ్యాండ్లింగ్తో పూర్తి చేయండి. లైఫ్లో ఒక మెట్టు పైకి ఎక్కినట్టు, గోల్ వైపు కొన్ని అడుగులు ముందుకు వేసినట్టు అనిపిస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ వీడియో ముగించే ముందు ఒక్కసారి చెప్పుకున్న పాయింట్స్ని రివైజ్ చేసేద్దాం. ముందుగా మీ గోల్ ఏంటి, దానికోసం ఏం చేయాలని ఒక చిన్న క్లారిటీ మీరు తెచ్చుకోండి. తర్వాత, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ వరల్డ్ డిచ్ నెగిటివిటీ. ఆ గోల్ సాధించడానికి నెగిటివిటీని వదిలేయాలి. అంటే మన మీద మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మన పరిస్థితికి మనమే కారణం అనే ఆలోచన చేయాలి. మన నెగిటివిటీని మనమే జస్టిఫై చేసుకోవడం మానేయాలి. నెక్స్ట్, ఆస్క్ యువర్ సెల్ఫ్ దీస్ క్వశ్చన్స్. మీ గోల్ సాధించడం మీకు అంత ముఖ్యమా, అయితే ఎందుకు అనే ప్రశ్న మిమ్మల్ని మీరు అడగాలి. అలాగే గోల్ని సాధించడానికి చేసే జర్నీలో మొదటి అడుగుని, అలాగే వేశాక ఒక్కొక్క అడుగుని మర్చిపోకుండా నోట్ చేసుకుంటూ మీ ప్రోగ్రెస్ని చూసుకోవాలి. అలాగే ప్రతిసారి మీ గోల్ని సాధిస్తే మీకేం వస్తుంది, ఎందుకు మీ గోల్ని సాధించాలనే దానికి కారణాలు మీరు రాసుకోవాలి, వాటిని మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఫెయిల్యూర్ ఇస్ ద ప్రైజ్ యూ మస్ట్ పే ఆన్ యువర్ జర్నీ టు సక్సెస్. ఫెయిల్ అయితే ఆగిపోకూడదు, సక్సెస్ సాధించాలి అంటే మనం చేయాల్సిన ఒక త్యాగమే ఈ ఫెయిల్యూర్. మనకి సమస్య ఎదురైతే దానిలోని ప్రాబ్లం కంటే కూడా సొల్యూషన్ని మనం చూడాలి. ఎంత పెద్ద సమస్యకి సొల్యూషన్ చూస్తే అంత పెద్ద రివార్డ్ మనకి వస్తుంది, ఇది మర్చిపోకండి. టైం కంట్రోల్ ఈజ్ లైఫ్ కంట్రోల్. ఒక రోజులో హై వాల్యూ టాస్క్ ఏంటో చూడండి, దాన్ని కంప్లీట్ చేయడానికి సింగిల్ హ్యాండ్లింగ్ను ఉపయోగించండి. దీనితో మీరు టైంని కంట్రోల్ చేస్తారు, తద్వారా మీ లైఫ్ కంట్రోల్లో ఉంటుంది.
1: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
2: మిడ్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిడ్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: బామ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ళ ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
1: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: మీరు వింటున్నారు ఎంఐటిఎస్ 90.8 కమ్యూనిటీ రేడియో. విజయ రహస్యాల్లో ఈరోజు మనం ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్నతమైన ర్యాంకును సాధించిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం. అమ్మ కష్టాలు తీర్చేలా అతిపెద్ద కొలువు సాధించాలనుకున్నది ఒకరు, సివిల్ సర్వీసెస్తో శక్తివంతమైన అధికారిగా మారొచ్చని నమ్మింది మరొకరు. లక్ష్యం వ్యక్తిగతమైన, అంతిమంగా సమాజంలో మార్పు తేవడమే వారి ధ్యేయం. ఆ దిశగానే అనుకున్నది సాధించారు. లక్షల మంది కలలు కనే మేటి సర్వీసు సాధించారు. ఆలోచన నుంచి గమ్యం చేరిన వయనం వారిది. సివిల్ సర్వీసెస్ సాధించడం అంత తేలికైన విషయమేమీ కాదు. లక్షల మంది పోటీ పడితే వేల మంది ముందుకెళ్తారు. దుర్బిని వేసి మరీ మెరిట్ కల్లా కొద్ది మందినే ఎంపిక చేస్తారు. మరి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి మూడక్షరాల పదాన్ని గర్వంగా తమ పేరు పక్కన చేర్చుకునే అర్హత కొద్ది మంది సాధిస్తారు. ఈ ప్రతిష్టాత్మక సర్వీసుల కోసం మరి వీరు ఎంపికయ్యారు. ఆ సంఘటన స్ఫూర్తి ఏంటో మనం తెలుసుకునేద్దాం. వైద్యుడిగా సమాజంలో తనకంటూ మంచి గౌరవమే ఉంది. అయితే ఓ సంఘటన తనని సివిల్స్ వైపు మళ్లేలా చేసిందట. ఆ వ్యక్తి పేరు గంగవరపు వెంకట్ పవన్. మొదట్నుంచి తను మెరిట్ విద్యార్థి. ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పేరున్న కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉన్నా తల్లిదండ్రులకు దగ్గరగా ఉండొచ్చనే ఉద్దేశంతో తిరుపతిలోని ఎస్వి మెడికల్ కళాశాలలో చేరి వైద్య విద్య పూర్తి చేశారు. అక్కడి ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో పనిచేస్తున్న సమయంలో ఒకరోజు జిల్లా కలెక్టర్ ఆసుపత్రి సందర్శనకు వచ్చారట. వైద్యులు అధికారులు అంతా అప్రమత్తమయ్యారట. ఆయన ఆదేశాలతో అప్పటికప్పుడే అక్కడి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇవన్నీ చూడగానే తనలో ఆలోచన మొదలైంది. వైద్యుడిగా జనాలకు సేవ చేసే అవకాశం ఉన్నా అది పరిమితం, కానీ పరిపాలనాధికారిగా విస్తృతంగా సేవ చేయొచ్చని అప్పుడు అర్థమైందట. తన యొక్క లక్ష్యం ఏంటో బోధపడింది. యూపీఎస్సీ వెబ్సైట్లో పరీక్షల తీరు, సబ్జెక్టుల వివరాలు సేకరించారట. సీనియర్ల సలహాతో ఆంథ్రపాలజీ సబ్జెక్టు ఎంచుకున్నారు. ఏదైనా పరీక్షకు సిద్ధమవుతుంటే పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్లడం తనకు అలవాటట. దీనికి అదే పాటించారట. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ సమయంలో చదవాలి అనేవి డైరీలో రాసుకున్నారు. సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకున్నారు. అనవసర ఒత్తిడికి గురి కావడం తనకి నచ్చదు. ఒక్కోసారి రోజుకి 18 గంటలు చదివితే తర్వాత 2-3 గంటలు ఖాళీగా ఉండేవారు. మెయిన్స్కి వచ్చేసరికి తీవ్రత పెంచారు. ఇంటర్వ్యూ కోసం అద్దంలో చూసుకుంటూ సాధన చేశారు. హైదరాబాద్లో మాక్ ఇంటర్వ్యూల శిక్షణ తీసుకున్నారు. పాడటం అంటే తనకు ఇష్టం. మరీ తీరిక లేకుంటే చదువుతున్నా అనిపించినప్పుడు కాసేపు అన్నమయ్య కీర్తనలు ఆలపించేవారట. అన్నీ అనుకున్నట్టే జరిగి తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించారు. వైద్యంపై ఇప్పటికీ తనకు మమకారం ఉంది. ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా మార్పులు తీసుకురావడానికి ముందు ప్రయత్నిస్తాను అని వారు అన్నారు. మరొక వ్యక్తి రేవయ్య. వారు 4 ఏళ్ల వయసులోనే నాన్న చనిపోయారు. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయే పూరి గుడిసె వాళ్ళది. 3 పిల్లలతో అమ్మ రోజు బతుకు పోరాటమే చేసేది. అడవిలో కట్టెలు కొట్టుకొచ్చి ఇంటింటికి తిరిగి అమ్మేది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో వంట పని చేసేది. సెలవుల్లో కూలి పనులకు వెళ్లేది. ఆమెకు చదువు రాకపోయినా చదివితేనే తలరాత మారుతుందని నమ్మేది. అదే మాట రోజు వారి పిల్లలతో చెప్పేది. వారు పాటించేవాళ్లు కూడా. 2012లో తనకు ప్రతిష్టాత్మక ఐఐటిలో సీటొచ్చింది. కానీ ప్రవేశ రుసుము 22,000 చెల్లించాలి. ఏ రోజుకు ఆ రోజు కడుపు నింపుకునే వారి దగ్గర అంత డబ్బెక్కడి నుంచి వస్తుంది? ఆ గడ్డు పరిస్థితిలో తనపై తాను నమ్మకం ఉంచి అప్పటి కలెక్టర్ అశోక్ స్పందించి సాయం చేశారట. ఇతరులు మరికొంత ఆర్థిక సాయం చేశారు. అప్పుడే తనకు ఒక సివిల్ సర్వెంట్ కి ఉన్న పేరేంటో అర్థమైంది. ఆ సర్వీసు సాధించాలనే సంకల్పం మొదలైంది. ఆ అంతిమ లక్ష్యం సివిల్ అయింది. ముందు కొంచెం ఆర్థికంగా స్థిరపడాలి అనుకున్నారు. ఐఐటి మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తయ్యాక గేట్ రాశారు. మంచి ర్యాంకు రావడంతో ఓఎన్జీసీలో 22 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. 5 ఏళ్లు అక్కడ చేశాక తన కలల కొలువు కోసం సిద్ధమయ్యారు. 2021లో తొలిసారి సివిల్స్ పరీక్షలు రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. కానీ సర్వీసు రాలేదు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని సీనియర్ల సాయంతో దాన్ని అధిగమించారు. హైదరాబాద్లోని బాలలత గారి దగ్గర కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నారట. 2వసారి గురి తప్పలేదు. తనకొచ్చిన 410వ ర్యాంకుకి ఐపీఎస్ రావచ్చు. ఆర్థిక చేయూత లేక చాలా మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు. తన పరిధిలో అలాంటి వారికి ముందుగా సాయం చేయాలనుకున్నారట. మరి విన్నారు కదా, వింటూనే ఉండండి ఎంఐటిఎస్ 90.8 కమ్యూనిటీ రేడియో.
1: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం. మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో

0: MITS Community Radio 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే JNTU-AKE అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత స్థితిలో ఉన్న మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అదేనండి మన ఎంఐటిఎస్, ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. ఎంఐటిఎస్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మన ఎంఐటిఎస్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లి ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో.

0: సాగు చేపట్టే విధంగా చైతన్యం కావాలన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి నాణ్యమైన కలుషితరహిత ఉత్పత్తులను అందజేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఖరీఫ్లో కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం, గ్రామస్థాయిలో వ్యవసాయ అనుబంధ శాఖలు, గ్రామ మహిళా సంఘాల సహకారంతో ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడం చర్చించారు. పార్వతీపురం మన్యం జిల్లా భూమిని మండలానికి చెందిన రైతులు జపాన్ దేశానికి చెందిన మియాజాకి రకం మామిడి పండ్లు కాశాయి. ఈ రకం మొక్కలను 2022 సంవత్సరంలో హైదరాబాద్లోని ఓ నర్సరీలో ఒక్కొక్కటి 5,000 చొప్పున కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రంలో నాటారని రైతులు తెలియజేస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత అవి కాపుకొచ్చాయని, ఒక్కొక్కటి 5 చొప్పున కాయలు కాశాయని, వాటికి 2 పెంపుడు కుక్కలను కాపలాగా పెట్టి సంరక్షించాలని చెప్పారు. మియాజాకి మామిడి సాగు జపాన్లో ఎక్కువని, ఆ దేశ మార్కెట్లో కిలో 2,50,000 వరకు పలుకుతాయని ఈ సందర్భంగా రైతు సోదరులు తెలియజేస్తున్నారు. కాబట్టి అన్నమయ్య జిల్లా ప్రాంత రైతులు కూడా ఇటువంటి నూతన పోకడల వంగడాలను నాటి అత్యధిక లాభాలు ఆర్జించాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
2: మిట్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: హాయ్, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేను మీ ఆచార్య రాజేష్. ఈరోజు ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. భగవంతుడి అగణిత గుణాలలో చైతన్యం, నైర్మల్యం, అమాయకత్వం, నిష్కపటం, దరహాసం కొన్ని మాత్రమే. పసిపిల్లల్లో కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. అందుకే వారు దేవుడితో సమానమని పెద్దలు చెబుతారు. చిన్నపిల్లలు పసిమొగ్గలు. వారి ఉత్సాహం, ఉరుకులు, పరుగులు, ఆటపాటలు వాటి రేఖలు. అవి నిప్పుకొని సుగంధం వెదజల్లే పుష్పాలు కావాలి. భగవంతుడి జ్ఞాన, సంస్కార, మానవత్వపు పరిమళాలను వెదజల్లే పారిజాతాలుగా రూపాంతరం చెందాలి. అప్పుడే సమాజానికి, దేశానికి, ప్రపంచానికి సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఇంతటి అద్భుత వాతావరణ సృజనకు తల్లిదండ్రుల ప్రేమ, ఉపాధ్యాయుల శిక్షణ, నాయకుల చిత్తశుద్ధి, నిబద్ధతతో పాటు సమాజపు చేదోడు వాదుడు కావాలి. అటువంటి వాతావరణాన్ని ఎవరు సృష్టిస్తారు? ఆ శక్తి ఎవరికి ఉంటుంది? నిస్సందేహంగా ఆ పిల్లల సంరక్షకులకే. పిల్లల్లో అనుకరణ శక్తి గొప్పగా ఉంటుంది. ఇంట్లో పెద్దల మాటలను, నడకను, చేతలను అనుకరిస్తారు. ఇది అభిలషణీయమైన అంశమే. పిల్లల ఈ సహజమైన అనుకరణ శక్తిని పెద్దలు సదా వారి మనసుల్లో పెట్టుకోవాలి. మాటల్ని, చేతల్ని సంస్కారపూరితంగా ఉండేటట్టు చూసుకోవాలి. అందుకే కదా ఇల్లే ప్రథమ పాఠశాల, తల్లే ప్రథమ గురువు అన్నది. అలాంటి పెద్దల మధ్య పెరిగినప్పుడే చక్కటి సంభాషణ, ప్రవర్తన, పెద్దల్ని గౌరవించడం లాంటి మంచి గుణాలు ప్రత్యేకించి నేర్పించాల్సిన పని లేకుండా సహజంగా వారిలో కుదురుకుంటాయి. పిల్లలు ఇటువంటి సద్గుణాలను అలవరుచుకుని ఆ సంస్కార సుగంధంతో పాఠశాలకు వెళ్తారు. అది మరింతగా శోభిల్లేటట్లు చేసే బాధ్యత ఉపాధ్యాయులదే. ఇది జ్ఞానపరమైంది, ప్రవర్తనాపరమైంది అనే రెండు విధాలు. పిల్లల సారవంతమైన మనోక్షేత్రాల్లో పడిన బీజాలు జ్ఞాన వృక్షాలవుతాయి. అందువల్ల వారు తమ జ్ఞానాన్ని దోషరక్తంగా ఉండే జాగ్రత్త తీసుకోవాలి. ప్రమాణ స్థాయిలో ఉండే విధంగా పిల్లలకు అందివ్వగలగాలి. వారి ఆలోచనలే మొగ్గలను వికసింపజేయాలి. ప్రశ్నించే తత్వాన్ని వారిలో పెంపొందించాలి. అప్పుడే పిల్లల జ్ఞాన బిందువు సింధువుగా మారుతుంది. గురువులది అంతటి గురుతర బాధ్యత. పిల్లల మనశ్శరీరాలు ఆటపాటల వైపు మొగ్గడం సహజం. వారి దేహదారుఢ్యానికి, చురుకైన బుద్ధికి, నాయకత్వ లక్షణాలు అలవడడానికి ఇవి అవసరం కూడా. ఆ వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత సమాజానిది. ఊహాశక్తి, చురుకైన మనసు, జిజ్ఞాస పిల్లల సొంతం. వాటిని ఇనుముడింపచేసే బాధ్యత అందరిది. పుస్తకాలు పిల్లల ఊహలకు రెక్కలు తొడుగుతాయి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. అటువంటి అద్భుత బాల సాహిత్యాన్ని వారికి పరిచయం చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నది అందరూ చెప్పే మాటే. కానీ దాని లోతును అర్థం చేసుకోగలిగేది చాలా తక్కువ మంది. పిల్లల్ని పెంచడం అంటే రేపటి దేశాన్ని నిర్మించడం. ఎంతో బాధ్యతతో, ముందు చూపుతో, సమిష్ట కృషితో అందుకు పూనుకోవాలి. అప్పుడు పిల్లలగానే కాదు, పెద్దవారైనా మంచి రూపాల్లో, దేవుడి గుడిలో దీపాల్లో, సమాజంలో వెలుగులు విరజిమ్ముతారు. ఇదండి ఈనాటి ఆధ్యాత్మిక సమాచారం. వింటూనే ఉండండి, వినిపించండి. MITS కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి. విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్.

మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు

వంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు లవ్ మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: மித்ஸ் கம்யூனிட்டி ரேடியோ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజ్జే రాజేష్. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే JNTU-A కి అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత స్థితిలో ఉన్న మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అదేనండి మన ఎంఐటిఎస్, ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. ఎంఐటిఎస్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మన ఎంఐటిఎస్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లి ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని మదనపల్లి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు తెలియజేస్తున్నారు. మండల మహిళా సమాఖ్య సమావేశ భవనంలో మహిళా సంఘాల సభ్యులు, సంఘమిత్రులు అవగాహన కార్యక్రమం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏడీఎం మాట్లాడుతూ రాబోయే కాలంలో ప్రకృతి వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఉందని తెలియజేశారు. ప్రత్యేకించి మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తించి సాగు చేపట్టే విధంగా చైతన్యం కావాలన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి నాణ్యమైన కలుషితరహిత ఉత్పత్తులను అందజేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఖరీఫ్లో కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం, గ్రామస్థాయిలో వ్యవసాయ అనుబంధ శాఖలు, గ్రామ మహిళా సంఘాల సహకారంతో ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడం చర్చించారు. పార్వతీపురం మంజన్ జిల్లా భూమిని మండలానికి చెందిన రైతులు జపాన్ దేశానికి చెందిన మియాజాకి రకం మామిడి పండ్లు కాశాయి. ఈ రకం మొక్కలను 2022 హైదరాబాద్లోని ఓ నర్సరీలో ఒక్కొక్కటి 5,000 చొప్పున కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రంలో నాటారని రైతులు తెలియజేస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత అవి కాపుకొచ్చాయని, ఒక్కొక్కటి 5 చొప్పున కాయలు కాశాయని, వాటికి 2 పెంపుడు కుక్కలను కాపలాగా పెట్టి సంరక్షించాలని చెప్పారు. మియాజాకి మామిడి సాగు జపాన్లో ఎక్కువని, ఆ దేశ మార్కెట్లో కిలో 2,50,000 వరకు పలుకుతాయని ఈ సందర్భంగా రైతు సోదరులు తెలియజేస్తున్నారు. కాబట్టి అన్నమయ్య జిల్లా ప్రాంత రైతులు కూడా ఇటువంటి నూతన పోకడల వంగడాలను నాటి అత్యధిక లాభాలు ఆర్జించాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
3: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడ మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
4: మిట్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

హాయ్, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేను మీ ఆచార్య రాజేష్. ఈరోజు ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. భగవంతుడి అగణిత గుణాలలో చైతన్యం, నైర్మల్యం, అమాయకత్వం, నిష్కపటం, దరహాసం కొన్ని మాత్రమే. పసిపిల్లల్లో కూడా ఇవే లక్షణాలు ఉంటాయి, అందుకే వారు దేవుడితో సమానమని పెద్దలు చెబుతారు. చిన్నపిల్లలు పసిమొగ్గలు, వారి ఉత్సాహం, ఉరుకులు, పరుగులు, ఆటపాటలు వాటి రేఖలు. అవి నిప్పుకొని సుగంధం వెతజల్లే పుష్పాలు కావాలి. భగవంతుడి జ్ఞాన, సంస్కార, మానవత్వపు పరిమళాలను వెతజల్లే పారిజాతాలుగా రూపాంతరం చెందాలి. అప్పుడే సమాజానికి, దేశానికి, ప్రపంచానికి సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఇంతటి అద్భుత వాతావరణ సృజనకు తల్లిదండ్రుల ప్రేమ, ఉపాధ్యాయుల శిక్షణ, నాయకుల చిత్తశుద్ధి, నిబద్ధతతో పాటు సమాజపు చేదోడు వాదోడు కావాలి. అటువంటి వాతావరణాన్ని ఎవరు సృష్టిస్తారు? ఆ శక్తి ఎవరికి ఉంటుంది? నిస్సందేహంగా ఆ పిల్లల సంరక్షకులకే. పిల్లల్లో అనుకరణ శక్తి గొప్పగా ఉంటుంది. ఇంట్లో పెద్దల మాటలను, నడకను, చేతలను అనుకరిస్తారు. ఇది అభిలషణీయమైన అంశమే. పిల్లల ఈ సహజమైన అనుకరణ శక్తిని పెద్దలు సదా వారి మనసుల్లో పెట్టుకోవాలి. మాటల్ని, చేతల్ని సంస్కారపూరితంగా ఉండేటట్టు చూసుకోవాలి. అందుకే కదా ఇల్లే ప్రథమ పాఠశాల, తల్లే ప్రథమ గురువు అన్నది. అలాంటి పెద్దల మధ్య పెరిగినప్పుడే చక్కటి సంభాషణ, ప్రవర్తన, పెద్దల్ని గౌరవించడం లాంటి మంచి గుణాలు ప్రత్యేకించి నేర్పించాల్సిన పని లేకుండా సహజంగా వారిలో కుదురుకుంటాయి. పిల్లలు ఇటువంటి సుద్గుణాలను అలవరుచుకుని ఆ సంస్కార సుగంధంతో పాఠశాలకు వెళ్తారు. అది మరింతగా శోభిల్లేటట్లు చేసే బాధ్యత ఉపాధ్యాయులదే. ఇది జ్ఞానపరమైంది, ప్రవర్తనాపరమైంది అనే రెండు విధాలు. పిల్లల సారవంతమైన మనోక్షేత్రాల్లో పడిన బీజాలు జ్ఞాన వృక్షాలవుతాయి. అందువల్ల వారు తమ జ్ఞానాన్ని దోషరక్తంగా ఉండే జాగ్రత్త తీసుకోవాలి. ప్రమాణ స్థాయిలో ఉండే విధంగా పిల్లలకు అందివ్వగలగాలి. వారి ఆలోచనలే మొగ్గలను వికసింపజేయాలి. ప్రశ్నించే తత్వాన్ని వారిలో పెంపొందించాలి. అప్పుడే పిల్లల జ్ఞాన బిందువు సింధువుగా మారుతుంది. గురువులది అంతటి గురుతర బాధ్యత. పిల్లల మనశ్శరీరాలు ఆటపాటల వైపు మొగ్గడం సహజం. వారి దేహదారుఢ్యానికి, చురుకైన బుద్ధికి, నాయకత్వ లక్షణాలు అలవడడానికి ఇవి అవసరం కూడా. ఆ వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత సమాజానిది. ఊహాశక్తి, చురుకైన మనసు, జిజ్ఞాస పిల్లలు

0: పిల్లలు సొంతం. వాటిని ఇనుముడింపచేసే బాధ్యత అందరిది. పుస్తకాలు పిల్లల ఊహలకు రెక్కలు తొడుగుతాయి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. అటువంటి అద్భుత బాల సాహిత్యాన్ని వారికి పరిచయం చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నది అందరూ చెప్పే మాటే, కానీ దాని లోతును అర్థం చేసుకోగలిగేది చాలా తక్కువ మంది. పిల్లల్ని పెంచడం అంటే రేపటి దేశాన్ని నిర్మించడం. ఎంతో బాధ్యతతో, ముందు చూపుతో, సమిష్ట కృషితో అందుకు పూనుకోవాలి. అప్పుడు పిల్లలగానే కాదు, పెద్దవారైనా మంచి రూపాల్లో, దేవుడి గుడిలో దీపాల్లో, సమాజంలో వెలుగులు విరజిమ్ముతారు. ఇదండి ఈనాటి ఆధ్యాత్మిక సమాచారం. వింటూనే ఉండండి, వినిపించండి. MITS కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో, వింటూనే ఉండండి, విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: সিং, আকাশবাণী করেসপন্ডেন্ট।
1: బామ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ల ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
2: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిక్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: కమ్యూనిటీ రేడియో 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్.

0: యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: నమస్కారం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 కి స్వాగతం. దిస్ ఈజ్ యువర్ ఆర్జే స్వప్న. స్నాక్ సెంటర్. బనానా బోండా తయారీ. కావలసిన పదార్థాలు: అరటి పండ్లు 2 మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి, బెల్లం కోరు 2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, ఖర్జూరం 5 గింజలు తీసేసి నానబెట్టుకున్నవి మిక్సీలో మెత్తగా గుజ్జులా చేసుకోవాలి, జీడిపప్పు 1/2 కప్పు పేస్ట్లా చేసుకోవాలి, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, బేకింగ్ సోడా కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ విధానం: ముందుగా అరటి పండ్లు, గుజ్జు, బెల్లం తురుము, కొబ్బరి కోరు, ఖర్జూరం గుజ్జు, జీడిపప్పు పేస్ట్, యాలకుల పొడి, గోధుమ పిండి, బేకింగ్ సోడా, నెయ్యి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. 5 నిమిషాలు పక్కనే ఉంచాలి. ఈలోపు కడాయిలో నూనె పోసుకొని బాగా కాగనివ్వాలి. ఇప్పుడు అరటిపండు మిశ్రమంతో బోండాలు చేసుకొని దోరగా వేయించి సర్వ్ చేసుకునే భలే రుచిగా ఉంటుంది. ఇంకో పదార్థం: ఆమ్లెట్ ఉప్మా. కావలసినవి: గోధుమ నూక 1 కప్పు, రవ్వ కూడా వాడుకోవచ్చు, అల్లం తురుము 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు 1 టీ స్పూన్, నేతిలో దోరగా వేయించుకోవాలి, ఉప్పు సరిపడా, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు 1 టీ స్పూన్, చొప్పున నూనె తగినంతవి, గుడ్లు 5, ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి, కొద్దిగా తురుము, గార్నిష్ చేసుకుందాం. తయారీ: ముందుగా కడాయిలో నూనె వేడి చేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేయించుకోవాలి. అనంతరం తగిన నీళ్లు ఉప్పు వేసి మరగనివ్వాలి. ఇప్పుడు గోధుమ నూక 1 రవ్వ కొద్దిగా వేసుకుంటూ ఉండలు రాకోకుండా కలపాలి. కాస్త మగ్గుతున్న సమయంలో జీడిపప్పు వేసుకొని స్టవ్ మీద నుంచి దించి పక్క పెట్టుకోవాలి. తర్వాత గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్లా చేసుకొని ఒకదానిపై ఒకటి కొద్ది కొద్దిగా ఉప్మా పెట్టుకొని ఫోర్ట్ చేసుకోవాలి. కొత్తిమీర తరుగు, టమాటో ముక్కలతో నచ్చిన విధంగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో స్నాక్ ఐటెం: కోకోనట్ బ్రెడ్. కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి, జొన్న పిండి 1/2 కప్పు చొప్పున, రాగి పిండి 1/2 కప్పు. అభిరుచునికి బట్టి మరిన్ని పిండిలు ఉంచుకోవచ్చు. కొబ్బరి తురుము 1 కప్పు, కస్టర్డ్ మిల్క్, కొబ్బరి పాలు 2/3 కప్స్, చొప్పున 1/2 టీ స్పూన్ గుడ్డు, బటర్ 1/2 కప్పు కరిగించి పెట్టుకోవాలి, దాల్చిన చెక్క పొడి, కొద్దిగా జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, వెన్నెల ఎక్స్ట్రాక్ట్ 1 టేబుల్ స్పూన్, ఎండుద్రాక్ష, చెర్రీ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చేయాలి, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. కోకోనట్ బ్రెడ్. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, రాగి పిండి, దాల్చిన చెక్క, జాజికాయ పొడి, కొబ్బరి కోర్, బ్రౌన్ షుగర్తో పాటు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత మరో బౌల్లో కొబ్బరి పాలు, వెన్నెల ఎక్స్ట్రాక్ట్, కస్టర్డ్ మిల్క్, కరిగించిన బటర్, ఎండు ద్రాక్ష, చెర్రీ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలతో పాటు గుడ్డు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదా మిశ్రమంతో కొబ్బరి పాలు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోసుకొని ముద్దలా బాగా కలుపుకోవాలి. నచ్చిన షేప్లో బ్రెడ్ మేకర్ తీసుకొని దానిలో ఈ మిశ్రమాన్ని పోసుకొని బ్రెడ్ తయారు చేసుకోవాలి. అభిరుచిని బట్టి బ్రెడ్ మీద నేతిలో వేయించిన నువ్వులు లేదా పుచ్చగింజలు లేదా అరిసె గింజలతో గార్నిష్ చేసుకొని బేక్ చేసుకుంటే 2 అదిరిపోతాయి. ధన్యవాదాలు.

0: హలో, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. నేను మీ అజయ్ రాజేష్. శతాబ్దాలుగా సగటు భారతీయ స్త్రీ ఇంటి నాలుగు గోడల మధ్య బందీ అయింది. కనీస మానవ హక్కులకు నోచుకొని దురావస్థలో ఆమె బతుకు ఈడుస్తోంది. ఆ సంఖ్యలు తప్పిపోయే మహిళలు ముందడుగు వేయగలిగితే దేశ అభివృద్ధి వేగవంతమవుతుంది. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో మేము కేవలం వ్యక్తి సమానత్వాన్ని కోరుకోవటం లేదు, అవకాశాల్లో సమానత్వాన్ని ఆశిస్తున్నాం. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాల కోసం ఎలుగెత్తుతున్నాం. స్త్రీ పురుషుల పరస్పర గౌరవం, విశ్వాసంలోంచి అంకురించే సమానత్వమే మన సామాజిక సమ్మిళిత ప్రగతికి చోదక శక్తి అవుతుంది. ప్రపంచ దేశాల్లో భారతావన్నీ గౌరవనీయ స్థానంలో నిలబెడుతుంది. భారతీయ మహిళల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను తన స్వరంలో ప్రతిధ్వనింపజేస్తూ రాజ్యాంగ సభ సభ్యురాలిగా హంస మెహతా చేసిన ప్రసంగ సారాంశం ఇది. 7.5 దశాబ్దాలు గడిచిపోయాయి కదా. జాతి గమనాన్ని పరిశీలిస్తే తెలిసేదేంటి? లింగ వివక్షను దాటుకుని విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్త్రీలు దూసుకుపోతున్నారు. కానీ మన పరిపాలనా రంగంలో నిజమైన నిర్ణయాధికారాలకు మాత్రం వారు నేటికి సుదూరంగా ఉండిపోవాల్సి వస్తోంది. అదే దురదృష్టకరం. మన ప్రజాప్రాతినిధ్య వ్యవస్థలో లింగ సమానత్వం సాధించగలిగితే మహిళా హక్కుల సంరక్షణకు అది వెన్నుదన్న అవుతుంది, సామాజిక న్యాయానికి బాటలు వేస్తుంది. రాజకీయ నాయకత్వపు అన్ని అంచెల్లో స్త్రీ పురుషులకు చోటు సమానంగా ఉన్నప్పుడే మన ప్రజాస్వామ్యం పరిపుష్టమై ప్రభావశీలమై సుపరిపాలనకు చిరునామగా బాసలగలదు. నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం పెరిగే కొద్దీ మన సమాజం నైతికంగా, ఆర్థికంగా, సాంకేతికంగా, పాలనాపరంగా గుణాత్మక మార్పులకు వేదిక అవుతుంది. కానీ దిగువ స్థబలో స్త్రీల వాటాను బట్టి చూస్తే 190 దేశాల్లో ఇండియాది 148వ స్థానమని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ వెల్లడిస్తోంది. మొత్తం ఎమ్మెల్యేల్లో మహిళల సంఖ్య 10% దాటిన రాష్ట్రాలనైతే వేల మీద లెక్క పెట్టవచ్చు. ఇక దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల్లోని 32.29 లక్షల మంది ప్రజాప్రతినిధుల్లో స్త్రీల సంఖ్య కేవలం 15.03 లక్షలు. కానీ వీరిలో స్వతంత్రంగా పనిచేస్తున్న వారెందరన్నదే ప్రధాన ప్రశ్న. మహిళా ప్రజాప్రతినిధులను పిండి బొమ్మలను చేసి తండ్రో, భర్తో, కొడుకో, సోదరుడో పదవీ బాధ్యతలను వహించే దుస్థితే దేశీయంగా ప్రతి చోట రాజ్యమేలుతుంది. దాన్ని తప్పించేందుకు కేంద్రం సంసిద్ధమవుతుండడం హర్షణీయం. మహిళా సర్పంచులు, కౌన్సిలర్లను పక్కకు నెట్టేసి కుటుంబంలోని ఎవరో ఒక మగవాడు అధికారం చెలాయించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఇలాంటి దుష్ట సంస్కృతి పోవాలని, స్త్రీలకు సమాన హక్కులు, అవకాశాలు లభించాలని ప్రధాని మోదీ లోగడ ఆకాంక్షించారు. ఆ నేపథ్యంలో పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపుపై విశ్రాంత ఐఏఎస్ అధికారి సుశీల్ కుమార్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని నియమించింది. మహిళా ప్రజాప్రతినిధులపై విత్తనం చేసే భర్తలు, బంధువర్గంలోని పురుషులపై భారీ జరిమానాలు విధించాలని ఆ కమిటీ తాజాగా సిఫార్సు చేసింది. అది ఆవశ్యం, ఆచరణీయమైనది. నాయకత్వ బాధ్యతల నిర్వహణలో స్త్రీలు అత్యంత సమర్థులని మన చరిత్ర చెబుతోంది. స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉన్న చోట మహిళా సర్పంచులు అభివృద్ధి కార్యక్రమాల అమల్లో మిన్నగా రాణిస్తున్నారు. కాబట్టి పాలనాధికారంలో స్త్రీలకు సరైన వాటా ఇవ్వడం, దాన్ని ఎవరూ కాజేయకుండా చూడడం మహిళా సాధికారికతకు పునాది వంటిది. యావత్ సమాజ సంక్షేమానికి అది శ్రేయస్కరమైనది. రాజకీయ కుటుంబాలకు చెందిన వారే కాదు, పరిపాలన దక్షత కలిగిన అన్ని వర్గాల స్త్రీలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ఇందులో కీలకమైనది. మరి వినండి, వినిపించండి, ఆనందించండి. MITS కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి. విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

హాయ్ హలో, వెల్కమ్ టు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. దిస్ ఈస్ అశ్విని. ఈరోజు మనం పరిపూర్ణ ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే వ్యక్తి ప్రగతికి పునాది. ఆరోగ్యాన్ని ఖరీదు కట్టలేం. ధనాన్ని సంపాదించవచ్చు, ఆ ధనాన్ని వెచ్చించి అనుకున్న వస్తువుల్ని కొనవచ్చు, డబ్బు ఖర్చు చేసి అంతరిక్షాన్ని ముద్దాడవచ్చు, ఆరోగ్యాన్ని మాత్రం డబ్బుతో వెలకట్టలేం. పరిపూర్ణ ఆరోగ్యం కోసం ఒక వ్యక్తి సమాజంలో ఉన్నతంగా నిలబడడానికి సంపూర్ణ ఆరోగ్యం మాత్రమే కనీస అవసర అర్హత అని మనకు తెలుసు. అనారోగ్యంతో ఆసుపత్రి పడక మీద ఉన్నప్పుడు ఆరోగ్య ప్రాధాన్యం అవగతం అవుతుంది. తరచుగా జబ్బు చేస్తే మనిషి మతి తప్పి, నిరాశ పెరిగి శారీరక మానసిక శక్తి నశిస్తుంది. సాధారణంగా ఫ్లూ, జ్వరం, జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు తరచుగా అనుభవంలోకి వస్తాయి. జబ్బులతో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. మన చుట్టూ తిరిగే కొద్ది మంది మాత్రం సదా సంతోషంగా తిరుగుతూ, సరదాగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటారు. వ్యక్తిగత ఆరోగ్యం వరించడానికి మన జీవన శైలిని కొంత మార్పు చేసుకొని జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్యానికి పునాదులుగా 5 అలవాట్లను గుర్తించారు. శారీరక చురుకదనం, వ్యాయామం. ఆరోగ్యం వరించాలంటే ప్రతిరోజు శారీరక శ్రమకు కొంతైనా సమయం కేటాయించాలి. వ్యాయామాలు, నడక, జాగింగ్, యోగా, ధ్యానం, ప్రాణాయామం, స్ట్రెచ్చింగ్, ఎక్సర్సైజులు, ఎరోబిక్స్, సైక్లింగ్, ట్రెక్కింగ్ లాంటి శారీరక వ్యాయామాలు చేయాలి. శారీరక వ్యాయామాలతో హృదయనాళ, శ్వాస సంబంధ దీర్ఘకాలిక వ్యాధులు దూరం అవుతాయి. శారీరక శ్రమతో రక్త ప్రసరణ క్రమబద్ధీకరించబడి ఆరోగ్యకరంగా మెదడు పని చేస్తుంది. క్రీడాకారులు

0: వాడే హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ అనే సూత్రాన్ని మరువరాదు. ఆహార నియమాలు. ఒకే రకమైన ఆహార పదార్థాలను వరుసగా 3-4 రోజులు తినరాదు. వారంలో 7 రోజులు వీలైనంత వరకు వేరువేరు కూరగాయలు, పండ్లు, కాయలు, వంట నూనెలు, బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలు, పోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు సమపాలుగా ఉండే విధంగా మన మోనును తయారు చేసుకోవాలి. మానసిక ఒత్తిడికి దూరంగా. సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నవారు మానసిక ఒత్తిడిని జయిస్తారు. అనవసర ఒత్తిడి బారిన పడితే అనారోగ్యం భూతం దరి చేరుతుంది. మానసిక ఒత్తిడి పెరిగితే హృదయ సంబంధ అనారోగ్యాలు కలుగుతాయి. యోగా, ధ్యానం, ప్రాణాయామాలు లాంటి పలు ఒత్తిడిని జయించే టెక్నికల్ ప్రతిరోజు పాటిస్తూ ఒత్తిడిని దూరం పెట్టాలి. యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉన్న పండ్లు. మనం నిత్యం తీసుకునే భోజనంలో వివిధ రకాల పండ్లు ఉండే విధంగా జాగ్రత్త పడాలి. అత్యుత్తమ పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న సంత్రాలు, ఆపిల్స్, బెర్రీస్, దానిమ్మ, ద్రాక్ష లాంటి సీజనల్ ఫ్రూట్స్ తప్పక మన భోజనంలో తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పండ్లు తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిపోయి వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో వ్యాధికారక సూక్ష్మజీవులను నాశనం చేయడం జరుగుతుంది. నిద్ర. ఆరోగ్యవంతులకు ప్రతిరోజు 7-8 గంటల నిద్ర అవసరం ఉందని నిర్ణయించారు. నిద్రలేమి సమస్య అనుభవించే వారికి హృదయం, మెదడు, నేత్ర సంబంధ ఆరోగ్యం క్షమంగా క్షీణిస్తుంది. ప్రతి రాత్రి కనీసం 6 గంటలు నిద్రపోవడం తప్పనిసరి అని గమనించాలి. ఈ 5 సూత్రాలను పాటించడంతో పాటు మన జీవన శైలితో ఒక క్రమ పద్ధతిలో పాటించాలి. భోజనం చేసే సమయాలను పాటించాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రివేళ 7 గంటలలోపు తేలికైన స్వల్ప పరిణామంలో ఆహారం తీసుకోవాలి. సదాలోచనలు చేయడం, పలువురు మంచి మిత్రుల నడుమ సరదాగా గడపడం, అసావహద్వుకత్వాన్ని భరించడం, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం లాంటివి తమ సంపూర్ణ ఆరోగ్య స్థితికి ఉపకరిస్తాయని గుర్తుంచుకోవాలి. సంతోషం సగం బలం. దుఃఖమయ జీవిత కళాహివహ. థ్యాంక్ యూ.
1: రైతు నేస్తం మదనపల్లి ముచ్చట్లు లోకల్ టాలెంట్ ఓన్లీ ఆన్ మీట్స్ మార్నింగ్ కాఫీ. ప్రతిరోజు మార్నింగ్ 7 AM to 9 AM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: హలో అండి, నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం స్పోర్ట్స్ న్యూట్రిషన్. అసలు పిల్లలకి ఇది ఎంతవరకు అవసరం, ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది నిజంగా మామూలు న్యూట్రిషన్కి డైట్కి ఎంత డిఫరెంట్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ అంటే ఏంటి, అది ఎవరికి కావాలి, ఎలా చేయాలి, దాని గురించి అన్నీ మనం ఈరోజు నేర్చుకుందాం. పిల్లలకి అంటే డిఫరెంట్ ఏజ్ వాళ్ళకి, 6 ఇయర్సే కానీ, 8 ఇయర్స్, 12 ఇయర్స్, టీనేజర్సే కానివ్వండి, మరి చిన్న పిల్లలే కానివ్వండి, కొంచెం పెద్దవాళ్లే కానివ్వండి, ఏ ఏజ్లో అయినా కానీ మనకి డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా ఉంటుందండి. అట్లాంటప్పుడు వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్ అన్నీ సరిగ్గా ఉండాలి అంటే వాళ్ళు తినే ఆహారం ఎంత ఉపయోగమో, ఎంత ఇంపార్టెంటో, సేమ్ అలాగే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఉపయోగం. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ అయినప్పుడు వాళ్ళ తీసుకునే ఆహారంలో కొద్దిగా చేంజెస్ ఉండాలి, అప్పుడు వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి, స్కూల్కి వెళ్తుంటారు, వస్తారు, ఆడుకుంటారు. కొంతమంది వచ్చేసి ఈ మధ్యన చాలామంది పిల్లల్ని చూస్తున్నాం, డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ తీసుకున్నారు, టేబుల్ టెన్నిసే కానివ్వండి, టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, స్విమ్మింగ్, ఇలాంటి చాలా యాక్టివిటీస్లో జాయిన్ అయ్యి క్లాసెస్కి వెళ్ళటం, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ చాలా ఆడుతున్నారు. సో అట్లాంటి పిల్లలకి వాళ్ళు ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు నార్మల్గా తినే ఫుడ్ కంటే డెఫినెట్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. అది ఎందుకు అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు వెళ్తారు, వస్తారు, ఆ తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్కి మాత్రమే సరిపోతుంది. అదే పిల్లలు ఏదైతే స్పోర్ట్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు తినే ఆహారంలో చాలా మటుకి ఇంకా కొంచెం ఎక్కువగా యాక్టివిటీ ఫుడ్ ఇంక్లూడ్ చేసేసి వాళ్ళ యాక్టివిటీకి సరిపడేలాగా మనం చూసుకోవాలి. నార్మల్ పిల్లలకి అంటే స్కూల్కి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేని వాళ్ళకి ఏజ్ డిపెండ్ మీద ఒక సర్టెన్ క్యాలరీ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఫర్ లైక్ 12 to 1400 క్యాలరీస్, కొంతమందికి 14 to 1600, 16 to 1800 రేంజ్లో అవసరం ఉంటుంది. అదే మా టీనేజ్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఇంకొంచెం ఈ క్యాలరీ రిక్వైర్మెంట్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ అమ్మాయిలకు అయితే ఐరన్, అబ్బాయిలకు వచ్చేసి కాల్షియం రిక్వైర్మెంట్స్ కావాలి. ఎందుకంటే అది వాళ్ళకి డెవలప్మెంట్ స్టేజ్ కాబట్టి అప్పుడే ప్యూబర్టీలోకి వస్తుంటారు, కొంచెం ఎదుగుతూ ఉంటారు. సో వాళ్ళ బాడీకి ఎదిగేదానికి మనం ఈ రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాగా ఫిజికల్ ఇలాగ యాక్టివిటీ ఎక్కువగా ఉండే వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, బాడీలో ఎక్కువ రిక్వైర్మెంట్ కావాల్సి ఉంటుంది, వాళ్ళ అవసరాలు కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట అప్పుడు. ఎందుకంటే 2 గంటలు ప్రాక్టీస్ చేస్తారు, కొంతమంది 3 గంటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తినే ఆహారం నార్మల్గానే తింటే ఆ జస్ట్ బాడీ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా అవ్వదు. వాళ్ళ బాడీ ఏదైతే నార్మల్గా ఎదగాలో ఏజ్ ప్రకారంగా ఆ రిక్వైర్మెంట్స్ ఫుడ్ సరిపోదు కాబట్టి నార్మల్గా ఉంటుంది. అదే మనము వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి సరిపరంగా ఎక్కువగా ఇచ్చామనుకోండి, అప్పుడు అటు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి బాగా సరిపో ఎనర్జీ ఉంటుంది ఆడడానికి, అట్లాగే సేమ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ బాడీ డెవలప్మెంట్ కూడా ఎక్కడ ఏమి ఇది బ్యాలెన్స్ తక్కువ అవ్వకుండా నార్మల్గా డెవలప్మెంట్ అవుతుంది. సో అది మనం ఆ న్యూట్రిషన్ ఎలా ఎక్కువ చేయాలి అనేది ఇప్పుడు అనుకున్నాం కదా, 12 to 1400 క్యాలరీస్ ఒక గ్రూపు, ఇంకొకరు 14 to 1600, వాళ్ళ ఏజ్, హైట్, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా క్యాలరీస్ రిక్వైర్మెంట్ మనం కేటగరైజ్ చేసుకున్నాక వాళ్ళు ఆడే ఎన్ని గంటలు ఆడుతున్నారో దాన్ని బట్టి మనం వాళ్ళకి 500 ఎక్కువ క్యాలరీస్ ఇవ్వాలా, 600 ఇవ్వాలా అనేది కొంచెం ఎక్కువ చూసుకుని మనం వాళ్ళకి అకార్డింగ్లీగా ఫుడ్ ఎక్కువ ఇస్తాం డైలీ. సో ఆ స్పోర్ట్స్ ఆడే పిల్లలకి మనం సడన్ ప్రాపర్గా బ్యాలెన్స్గా ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళ బాడీ డెవలప్మెంట్ అన్నా కొంచెం తక్కువగా ఉండొచ్చు, లేదా వాళ్ళు ఆడే అప్పుడు ఆ ఎనర్జీ అయినా కాస్త సరిగా ఉండకపోవచ్చు. సో ఆ రెండు అవ్వకుండా వాళ్ళు ఆ ఎక్స్ట్రా ఒకటి యాక్టివిటీ తీసుకుని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో ఆడుతున్నారు కాబట్టి మనం ఫుడ్లో కూడా వాళ్ళు మనం ప్రాపర్గా ఇస్తే రెండు కూడా బ్యాలెన్స్ అయ్యి వాళ్ళ బాడీ డెవలప్మెంట్ సరిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు నేర్చుకునే ఆట ఏదైనా సరే డెఫినెట్ బాగా రాణిస్తారు. స్పోర్ట్స్ అనేది పిల్లలకి బాడీ డెవలప్మెంట్ అవడానికే కాకుండా మెంటల్ డెవలప్మెంట్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. అది వాళ్ళకి మెంటల్ యాక్టివ్నెస్ బాగా పెరిగి ఆ మెంటల్ షార్ప్నెస్ వస్తుంది. ప్లస్ ఇట్ యూనో ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి కండిషన్స్ అయినా ఎదుర్కొనే శక్తి స్పోర్ట్స్ మ్యాన్స్కి ఉంటుందన్నమాట. సో ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అసలు వీళ్ళకి ఎందుకు అవసరం, ఎలా అవసరం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో స్పోర్ట్స్ న్యూట్రిషన్ అనేది ముఖ్యంగా మూడు భాగాల్లో ఉంటుందండి. ప్రీ న్యూట్రిషన్, డ్యూరింగ్ అండ్ పోస్ట్ అన్నమాట. ప్రీ అంటే వాళ్ళు ఏదైతే ఆట ఆడుతున్నారో దానికి ముందు, వెళ్ళడానికి ముందు, ట్రైనింగ్కి ముందు, అది స్విమ్మింగే కానీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్బాల్, ఏదైనా సరే దానికి ముందే వాళ్ళు ఆడడానికి ముందు ఏం తినేసి వెళ్ళొచ్చు. వాళ్ళు త్రూఅవుట్ ట్రైనింగ్ చేసేప్పుడు ఒక 2-3 hours ట్రైనింగ్ అవుతుంది యూజువల్గా. సో ఆ 2-3 hours ఏం తినాలి, అది అయిపోయాక ఏం తినాలి, ఇలా ఈ 3 parts ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. సో ప్రీ ట్రైనింగ్ ఎందుకు వాళ్ళకి ఇంపార్టెంట్ అంటే చాలామంది పిల్లలు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్ అన్నా ఉంటుంది, లేకపోతే స్కూల్ టైమింగ్స్ అయిపోయాకైనా ఉంటుంది. అదే స్కూల్ నుంచి వచ్చాక ఇమ్మీడియట్గా పరిగెట్టాలి అంటే పాపం లంచ్ ఎప్పుడో మధ్యాహ్నం చేసి ఉంటారు. సో ఇమ్మీడియట్గా ట్రైనింగ్కి వెళ్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే లంచ్ తిన్నాక డైరెక్ట్గా వాళ్ళు ఆడడానికి వెళ్ళారనుకోండి 4 o'clock. సో వాళ్ళకి మనకు ప్రాపర్ 4 hours గ్యాప్ వచ్చేసింది, ఆకలి అవుతుంది. సో ఆ కంటిన్యూస్ ఏమి తినకుండా వెళ్ళి అలాగే ఆడుతూ ఉంటే ఆ 2-3 hours ట్రైనింగ్ అప్పుడు వాళ్ళకి ఎనర్జీ ఉండదు. సో ఎనర్జీ లేనప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళు ఆ ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా గేమ్ సరిగా నేర్చుకునే ఎక్కువ క్షమత తగ్గిపోతుంది అన్నమాట. అందుకని అదే వాళ్ళు ఆడడానికి వెళ్ళే ముందు, ట్రైనింగ్కి వెళ్ళే ముందు డెఫినెట్గా ఏదన్నా తినేసి వెళ్ళాలి. అలాగే 2-3 hours ఆడుతున్నాం కదా, వాళ్ళు ఆడుతుంటారు, ఆ 2-3 hours కూడా వాళ్ళ ఎనర్జీస్ తగ్గకుండా ప్లస్ హైడ్రేషన్ కూడా బాడీ అలసిపోకుండా ప్రాపర్గా నేర్చుకోవడానికి అది ఎలాగ, అప్పుడు కూడా కంటిన్యూస్గా వాళ్ళు ఏదో ఒకటి తాగుతూ ఉండాలి. అట్లాగే అయిపోయాక ఇమ్మీడియట్గా, ఎందుకంటే బాడీ అప్పుడు ఏమవుతుంది అంటే రికవరీ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది, బిల్డ్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది, అప్పుడు బాగా దానికి ఎనర్జీ కూడా కావాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం. సో ట్రైనింగ్ అయిపోయాక ఇమ్మీడియట్గా ఒక 30 minutes వాళ్ళు ఏం తీసుకోవాలి అనేది కూడా, దిస్ ఈజ్ వాట్ ఈస్ పోస్ట్ న్యూట్రిషన్. సో ఈ 3 చూసాం కదా, ప్రీ ట్రైనింగ్, డ్యూరింగ్ అండ్ పోస్ట్. సో ఈ 3 ఎప్పుడు ఏది తీసుకోవాలనేది నెక్స్ట్ చూద్దాం. సో ప్రీ ట్రైనింగ్ అనేది, సో తొందరగా మనకి ఎనర్జీ రావాలి. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చారు, ఇమీడియట్గా 30 minutes ట్రైనింగ్ ఉంది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ తొందరగా, అది వాళ్ళు తిన్నది తొందరగా అరిగి ఎనర్జీ ఇమ్మీడియట్గా వచ్చేది కావాలి, ఫుడ్ కావాలి. సో ఎగ్జాంపుల్ రైస్ ఇవ్వచ్చు, ఎలాంటి రైస్ అయినా సరే, చికెన్ అలాంటివి కాకుండా వెజిటేబుల్ రైస్ విత్ ఏదైనా కర్డ్ అయినా కానీ, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కర్డ్తో కానీ, లేకపోతే చీజ్ శాండ్విచ్ వెజిటేబుల్తో, లేదా చపాతీలో ఏదైనా కర్రీలో పెట్టేసేసి రోల్ లాగా ఇస్తే అది వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. అట్లానే లేకపోతే కొంతమందికి అంత ఎక్కువగా తినటం ఇష్టం ఉండదు, హెవీ అయిపోతుంది, నేను ఆడలేనంటారు. అలాంటి వాళ్ళు పాలలో సీరియల్ వేసేసుకొని దాంట్లో కొంచెం ఒక ఫ్రూట్ కలిపేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటే అది కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ముఖ్యంగా కాకపోతే ఏంటంటే ఇక్కడ అట్లీస్ట్ ఒక 45 minutes అయినా గ్యాప్ ఉండాలి వాళ్ళు తినడానికి ప్లస్ ఆడటానికి వెళ్ళేదానికి ముందు. ఇది చూసాం కదా, ఇది ప్రీ న్యూట్రిషన్. డ్యూరింగ్ ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, కోర్టులో ఉన్నప్పుడు, టెన్నిస్ అవ్వనివ్వండి, స్విమ్మింగ్లో ఆడుతున్నప్పుడు, స్విమ్మింగ్ పూల్లో కానీ, ఆ 2-3 hours ప్రాక్టీస్ అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు తినడానికి టైం ఉండదు కానీ వాళ్ళకి అప్పుడు ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి నీళ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ట్రైనింగ్ టైంలో. అప్పుడు ఏంటంటే నీళ్ళలో తాగేది ఏదన్నా ఇవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లెమన్ వాటర్ విత్ లిటిల్ బిట్ షుగర్, సాల్ట్ లేదా గ్లూకాన్ డి ఉంటుంది, ఇలాంటివి ఇవ్వాలి. కాకపోతే కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ ఆడే వాళ్ళకి ఈ జస్ట్ గ్లూకాన్ డి ఇవన్నీ సరిపోవు. అలాంటి వాళ్ళకి కొంచెం స్పోర్ట్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అంటాం వాటిని, అలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ప్రీ చూసాము, డ్యూరింగ్ తెలుసుకున్నాం, పోస్ట్ న్యూట్రిషన్. పోస్ట్ ఏంటంటే ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళు తినటం అవసరమా, కొంతమంది ఏంటంటే తినగానే ఇంటికి వెళ్తారు అలసిపోయానని అలా కూర్చొని టీవీ చూడటం, అట్లాగే 1-2 hours కూర్చొని తర్వాత డిన్నర్ చేస్తారు. అలా కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళకి ఎనర్జీ రావాలి, ఆడాక ఇమీడియట్గా ఒక 1 అవర్లో డెఫినెట్గా వాళ్ళు తినాలి. అలాగని ఎక్కువ టైం లేదనుకోండి, డిన్నర్కి ఆడేసి వచ్చాక డిన్నర్కి ఎక్కువ టైం లేకపోతే అప్పుడు ఒక 1/2 అవర్లోనే డిన్నర్ చేస్తుంటే ఓకే, లేదు 1 గంట ఉంది 1.5 గంటల టైం ఉంది అంటున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు తినడమో తాగటమో చేయాలి. అంటే మేబీ అగైన్ పాలలో ఏదైనా సీరియల్ వేసుకుని తినడం, లేకపోతే చీజ్ శాండ్విచ్ కానీ, లేకపోతే బ్రెడ్ అండ్ ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ తినటం, అప్పుడు చాలా హెల్ప్ అవుతాయండి. ఈ 3 ఒక స్పోర్ట్స్ పర్సన్కి చాలా చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ తీసుకుందాం, వాళ్ళు ఎక్కువగా లెగ్ వర్క్ యూస్ చేస్తారు, అంటే స్టాంపింగ్ ఇలా స్టాంప్ ఎక్కువగా మూవ్ అవుతుంటారు, అంటే బ్యాడ్మింటనే కానీ టెన్నిసే కానీ. అప్పుడు ఏమవుతుందంటే కాళ్ళలో కింద సోల్ భాగంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అవి తొందరగా నశించిపోతూ ఉంటాయి, ఎందుకంటే అపాటపా కొడుతూ ఉంటాం కాబట్టి. సో అది ఎస్పెషలీ టెన్నిస్ వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఇది. అండ్ బ్లడ్ హిమోగ్లోబిన్ ఐరన్ అనేది స్పోర్ట్స్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకని ఆ ఐరన్ రిక్వైర్మెంట్ ఈ ఏజ్లో పెరుగుతుంది. అవి మామూలుగానే ఈ ఏజ్లో ఉండే పిల్లలకి, అమ్మాయిలకి ఎస్పెషల్గా ఐరన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, బికాస్ వాళ్ళ ప్యూబర్టీ ఏజ్ కాబట్టి ఆ పీరియడ్స్ మూలాన ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ స్పోర్ట్స్ తీసుకున్నప్పుడు, ఈ టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఇంకొంచెం వాళ్ళ రిక్వైర్మెంట్ పెరుగుతుంది అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఇది తీసుకోవాలి. ప్లస్ ఏ స్పోర్ట్ వాళ్ళకి, అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ, ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళకి ఎనర్జీ, అంటే ఎవరికైనా సరే ఎనర్జీ అనేది బ్లడ్ ద్వారా మనకి వస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ డిఫరెంట్ పార్ట్స్ బాడీకి తీసుకెళ్ళి దాంతో మనకి ఎనర్జీ వస్తుంది. సో ఈ బ్లడ్ అదే ఐరన్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ తీసుకెళ్లే కెపాసిటీ కూడా తగ్గుతుంది కాబట్టి దాంతో వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఉండదు. అందుకని ఐరన్ రిక్వైర్మెంట్ ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరనే కాకుండా కాల్షియం కూడా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బోన్స్ డెవలప్మెంట్కి అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంది. అందుకని ఈ ఆడే పిల్లల్లో, ఎదిగే పిల్లల్లో ఎస్పెషలీ కాల్షియం రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ స్పోర్ట్స్ వచ్చేసరికి విటమిన్ B12, వైటమిన్ D, ఈ 2 బాడీ పెరగడానికి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్కి, మసిల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం స్పోర్ట్స్ ఆడే అనగానే పిల్లల్లో ఏం చూస్తానంటే, నేను మోస్ట్లీ ఎవరైనా సరే ఫస్ట్ మీరు ఆడటానికి వచ్చారు కదా, ఈరోజు ఏం తినేసి వచ్చారు అనగానే ఫస్ట్ చేయెత్తుతారు అరటిపండు తిన్నాను లేదా పాలు తాగాను. కానీ ఈ 2 ఉట్టి పాలు సరిపోదు, లేదా ఉట్టి అరటిపండు కూడా సరిపోదు. ఎందుకంటే ఒకటి కొంచెం ప్రోటీన్ ఉంటుంది, ఇంకొకటేమో జస్ట్ కార్బ్స్ ఉన్నాయి. కానీ అదే 2 కలిపి కాంబినేషన్ అయితే కొంచెం బెటర్, దాంట్లోకి ఇంకొంచెం కార్బోహైడ్రేట్స్, ఇంకొద్దిగా ప్రోటీన్ కూడా మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా న్యూట్రిషనిస్ట్ కాకుండా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో తను ఏం చేస్తుందంటే, ఈ పిల్లలు వాళ్ళ ఏజ్, వాళ్ళ హైట్ చూసేసి, వాళ్ళ ప్రస్తుతం ఉన్న వెయిట్ ఏంటి, వాళ్ళ యాక్టివిటీస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మాకు ఒక ఫార్ములాస్ ఉంటాయి క్యాలిక్యులేట్ చేయడానికి. దాంతో ఒక మన క్యాలరీ రిక్వైర్మెంట్కి మేము వస్తాం, ఓకే ఈ బాబుకి లేదా ఈ పాపకి ఈ ఏజ్ ప్రకారం తను ఈ స్పోర్ట్ ఆడుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంత క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేసి మేము క్యాల్కులేట్ చేసి కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాము చూడటానికి, ప్రస్తుతం ఉన్న బాడీ కండిషన్ ఎలా ఉందో చూడటానికి. చూసి దాన్ని బట్టి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా ఉంటే దాన్ని ఫుడ్లో ఎలా మేము హెల్ప్ చేయగలము, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, అదంతా యాడ్ చేసేసి తర్వాత త్రూఅవుట్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అంటే ఉట్టి ఆటకు సంబంధించే కాకుండా రోజంతా కూడా వాళ్ళు ఏం తినాలి, ఎంత తినాలి అనేది క్యాల్కులేట్ చేసేసి, ప్రాపర్గా కార్బోహైడ్రేట్ ఎంత తినాలి, ప్రోటీన్ ఎంత తినాలి, ఫ్యాట్ ఎంత తినాలి, ఇవంతా మేము ఒక ఫార్ములా ప్రకారంగా సైంటిఫిక్గా వెళ్ళి క్యాల్కులేట్ చేసేసి ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేసేసి ఇస్తాం. ఈ దీంతో వాళ్ళకి ప్రాపర్ ఓవరాల్ డెవలప్మెంట్ నార్మల్గా ఉంటుంది. సైంటిఫిక్ క్యాల్కులేషన్సే కాకుండా చేసుకుని డెవలప్ చేసి డైట్ చార్ట్ ఇస్తాం కదా, అలాగే ఎవ్రీ మంత్ బాడీ అసెస్మెంట్, అంటే వాళ్ళ ప్రోగ్రెస్ సరిగ్గా ఉందా లేదా, పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుందా. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు తినే ఆహారం సరిగ్గా లేదనుకోండి, సరిపోలేదనుకోండి, డెఫినెట్గా వాళ్ళ డెవలప్మెంట్ పాజిటివ్ డైరెక్షన్లో ఉండదు. సో ఎవ్రీ మంత్ అసెస్మెంట్స్ చేస్తూ వాళ్ళు సరిగ్గా పెరుగుతున్నారా అవంతా కూడా మేము స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ప్రాపర్గా ఎవ్రీ మంత్ ట్రాక్ చేసేసి ఇస్తారండి. సో అందుకని స్పోర్ట్స్ ఆడే పిల్లలకి డెఫినెట్గా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అవసరం చాలా ఉంటుంది. సో స్పోర్ట్స్ న్యూట్రిషన్ అనేది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు ఎవరు ఆడుతున్నారో, ఎవరైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో లేదా జిమ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు మనం స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఎలా ఉపయోగపడుతుంది, అది ఎందుకు కావాలి, ఎలా మెయింటైన్ చేయాలి అదంతా తెలుసుకున్నాం కదా.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JN2EA అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత అటానమస్ స్థితిలో ఉన్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS ఇప్పుడు మరొక విశిష్టత సాధించింది. మిట్స్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మిట్స్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లె ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఉంటేనండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో ఎవ్రీవన్, యూఆర్ లిస్నింగ్ టు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఐఎమ్ యూర్ అజయ్ సమీరా. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ మదర్హుడ్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఈజ్ హెల్డ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఎవ్రీ ఇయర్, supported by WHO, UNICEF and many ministers of health and civil societies partners. The theme for 2024 is Closing the Gap, Breastfeeding Support for All. The campaign will celebrate breastfeeding moms in all their diversity throughout their breastfeeding journeys while showcasing the way families, societies, communities and health workers can have the back of very breastfeeding mom. In the last 12 years, the number of infants under 6 months of age globally who are exclusively has increased by more than 10%. This means 48% of infants worldwide now benefit from the healthy start in life. It translates to hundreds of thousands of babies whose lives have been saved by breastfeeding. While this significant leap brings us closer to the World Organization Health target of increasing exclusive breastfeeding to at least 50% by 2025. There are persistent challenges that must be addressed. When mothers receive the support they need to breastfeed their babies, everyone benefits. Improving breastfeeding rates could save over 820,000 children, according to the latest available data. During this critical period of early growth and development, the antibodies in breastfeed protect babies against illness and death. This is especially important during emergencies when breastfeeding guarantees a safe, nutritious, and accessible food sources for infants and young children. Breastfeeding reduces the burden of childhood illness and the risk of certain types of cancers and non-communicable diseases for mothers. An estimated 4.5 billion people, that is more than half of the world's population, do not have full coverage of essential health services. So many women do not receive the support they need to optimally breastfeed their babies. This includes access to trained, empathetic, and respectful health. Reliable data collection is key to tackling healthcare inequalities and ensuring mothers and families are provided with timely, effective breastfeeding support. Currently, only half of all countries collect data on breastfeeding rates. To support progress, data also needs to be available on policy actions that make breastfeeding possible, such as families, friendly enrollment, policies, regulation of the making, breast milk substitutes, and investment in breastfeeding. Improving monitoring systems will help boost the effectiveness of breastfeeding policies and programs, inform better decision making, and ensure support ecosystems be adequately financed. When బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ప్రొటెక్టెడ్ అండ్ సపోర్టెడ్. ఉమెన్ ఆర్ మోర్ దెన్ ట్వైస్ యాజ్ లైక్లీ బ్రెస్ట్ ఫీడ్ దేర్ ఇన్ఫాన్స్. దిస్ ఈజ్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీస్ కమ్యూనిటీస్ హెల్త్ కేర్ వర్కర్స్ పాలసీస్ అండ్ అదర్ డిసిషన్ మేకర్స్ ఆల్ ప్లే ఏ సెంట్రల్ కీ రోల్. ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ దట్ ప్రొటెక్ట్ అండ్ సపోర్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ త్రూ డెడికేటెడ్ నేషనల్ బడ్జెట్స్. ఇంప్లిమెంటింగ్ అండ్ మానిటరింగ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ వర్క్ ప్లేస్ పాలసీస్ సచ్ యాజ్ పెయిడ్ మానిటరీ లీవ్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్రేక్స్ అండ్ యాక్సెస్ టు అఫోర్డబుల్ అండ్ గుడ్ క్వాలిటీ చైల్డ్ కేర్. ఎన్షూరింగ్ మదర్స్ హూ ఆర్ ఎట్ రిస్క్ ఇన్ ఎమర్జెన్సీస్ ఆర్ అండర్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీస్ రిసీవ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ ఇన్ లైన్ విత్ దేర్ యునిక్ నీడ్స్ ఇంక్లూడింగ్ టైమ్లీ ఎఫెక్టివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కౌన్సిలింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ రొటీన్ హెల్త్ కవరేజ్. ఇంప్రూవింగ్ మానిటరింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ టు ఇన్ఫార్మ్ అండ్ ఫర్దర్ ఇంప్రూవ్ బ్రెస్ట్ ఫీడింగ్ రేట్స్. థ్యాంక్ యూ.

0: Kids, Community Radio 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే JNTU-A కి అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత స్థితిలో ఉన్న మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అదేనండి మన ఎంఐటిఎస్, ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. ఎంఐటిఎస్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మన ఎంఐటిఎస్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లి ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: నమస్కారం, మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8కి స్వాగతం. దిస్ ఈజ్ యువర్ ఆర్జే స్వప్న. స్నాక్స్ సెంటర్. బనానా బోండా తయారీ. కావలసిన పదార్థాలు: అరటిపండ్లు 2 మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి, బెల్లం కోరు 2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, ఖర్జూరం 5 గింజలు తీసేసి నానబెట్టుకున్నవి మిక్సీలో మెత్తగా గుజ్జులా చేసుకోవాలి, జీడిపప్పు 1/2 కప్ పేస్ట్లా చేసుకోవాలి, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, బేకింగ్ సోడా కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ విధానం: ముందుగా అరటిపండ్లు, గుజ్జు, బెల్లం తురుము, కొబ్బరి కోరు, ఖర్జూరం గుజ్జు, జీడిపప్పు పేస్ట్, యాలకుల పొడి, గోధుమ పిండి, బేకింగ్ సోడా, నెయ్యి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. 5 నిమిషాలు పక్కనే ఉంచాలి. ఈలోపు కడాయిలో నూనె పోసుకొని బాగా కాగనివ్వాలి. ఇప్పుడు అరటిపండు మిశ్రమంతో బోండాలు చేసుకొని దోరగా వేయించి సర్వ్ చేసుకునే భలే రుచిగా ఉంటుంది. ఇంకో పదార్థం: ఆమ్లెట్, ఉప్మా. కావలసినవి: గోధుమ నూక 1 కప్పు, రవ్వ కూడా వాడుకోవచ్చు, అల్లం తురుము 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు 1 టీ స్పూన్, నేతిలో దోరగా వేయించుకోవాలి, ఉప్పు సరిపడా, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు 1 టీ స్పూన్, చొప్పున నూనె తగినంతవి, గుడ్లు 5, ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి, కొద్దిగా తురుము, గార్నిష్ చేసుకుందాం. తయారీ: ముందుగా కడాయిలో నూనె వేడి చేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేయించుకోవాలి. అనంతరం తగిన నీళ్లు, ఉప్పు వేసి మరగనివ్వాలి. ఇప్పుడు గోధుమ నూక 1 రవ్వ కొద్దిగా వేసుకుంటూ ఉండలు రాకోకుండా కలపాలి. కాస్త మగ్గుతున్న సమయంలో జీడిపప్పు వేసుకొని స్టవ్ మీద నుంచి దించి పక్క పెట్టుకోవాలి. తర్వాత గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్లా చేసుకొని ఒకదానిపై ఒకటి కొద్ది కొద్దిగా ఉప్మా పెట్టుకొని ఫోర్ట్ చేసుకోవాలి. కొత్తిమీర తరుగు, టమాటో ముక్కలతో నచ్చిన విధంగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో స్నాక్ ఐటెం: కోకోనట్ బ్రెడ్. కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి, జొన్న పిండి 1/2 కప్ చొప్పున, రాగి పిండి 1/2 కప్, అభిరుచునికి బట్టి మరిన్ని పిండిలు ఉంచుకోవచ్చు, కొబ్బరి తురుము 1 కప్, కస్టర్డ్ మిల్క్, కొబ్బరి పాలు 2/3 కప్స్, చొప్పున 1/2 టీ స్పూన్ గుడ్డు, బటర్ 1/2 కప్ కరిగించి పెట్టుకోవాలి, దాల్చిన చెక్క పొడి, కొద్దిగా జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, వెన్నెల ఎక్స్ట్రాక్ట్ 1 టేబుల్ స్పూన్, ఎండుద్రాక్ష, చెర్రీ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చేయాలి, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. కోకోనట్ బ్రెడ్. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, రాగి పిండి, దాల్చిన చెక్క, జాజికాయ పొడి, కొబ్బరి కోర్, బ్రౌన్ షుగర్తో పాటు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత మరో బౌల్లో కొబ్బరి పాలు, వెన్నెల ఎక్స్ట్రాక్ట్, కస్టర్డ్ మిల్క్, కరిగించిన బటర్, ఎండు ద్రాక్ష, చెర్రీ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలతో పాటు గుడ్డు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదా మిశ్రమంతో కొబ్బరి పాలు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోసుకొని ముద్దలా బాగా కలుపుకోవాలి. నచ్చిన షేప్లో బ్రెడ్ మేకర్ తీసుకొని దానిలో ఈ మిశ్రమాన్ని పోసుకొని బ్రెడ్ తయారు చేసుకోవాలి. అభిరుచిని బట్టి బ్రెడ్ మీద నేతిలో వేయించిన నువ్వులు లేదా పుచ్చగింజలు లేదా అరిసె గింజలతో గార్నిష్ చేసుకొని బేక్ చేసుకుంటే 2 అదిరిపోతాయి. ధన్యవాదాలు.

0: హలో, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేను మీ ఆర్జే రాజేష్. శతాబ్దాలుగా సగటు భారతీయ స్త్రీ ఇంటి నాలుగు గోడల మధ్య బందీ అయింది. కనీస మానవ హక్కులకు నోచుకొని దురావస్థలో ఆమె బతుకు ఈడుస్తోంది. ఆ సంఖ్యలు తప్పిపోయే మహిళలు ముందడుగు వేయగలిగితే దేశాభివృద్ధి వేగవంతమవుతుంది. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో మేము కేవలం వ్యక్తి సమానత్వాన్ని కోరుకోవటం లేదు, అవకాశాల్లో సమానత్వాన్ని ఆశిస్తున్నాం. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాల కోసం ఎలుగెత్తుతున్నాం. స్త్రీ పురుషుల పరస్పర గౌరవం, విశ్వాసంలోంచి అంకురించే సమానత్వమే మన సామాజిక సమ్మిళిత ప్రగతికి చోదక శక్తి అవుతుంది. ప్రపంచ దేశాల్లో భారతావన్నీ గౌరవనీయ స్థానంలో నిలబెడుతుంది. భారతీయ మహిళల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను తన స్వరంలో ప్రతిధ్వనింపజేస్తూ రాజ్యాంగ సభ సభ్యురాలిగా హంసా మెహతా చేసిన ప్రసంగ సారాంశం ఇది. 7.5 దశాబ్దాలు గడిచిపోయాయి కదా, జాతి గమనాన్ని పరిశీలిస్తే తెలిసేదేంటి? లింగ వివక్షను దాటుకుని విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్త్రీలు దూసుకుపోతున్నారు. కానీ మన పరిపాలనా రంగంలో నిజమైన నిర్ణయాధికారాలకు మాత్రం వారు నేటికీ సుదూరంగా ఉండిపోవాల్సి వస్తోంది. అదే దురదృష్టకరం. మన ప్రజాప్రాతినిధ్య వ్యవస్థలో లింగ సమానత్వం సాధించగలిగితే మహిళా హక్కుల సంరక్షణకు అది వెన్నుదన్న అవుతుంది, సామాజిక న్యాయానికి బాటలు వేస్తుంది. రాజకీయ నాయకత్వపు అన్ని అంచెల్లో స్త్రీ పురుషులకు చోటు సమానంగా ఉన్నప్పుడే మన ప్రజాస్వామ్యం పరిపుష్టమై ప్రభావశీలమై సుపరిపాలనకు చిరునామగా బాసిల్లగలదు. నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం పెరిగే కొద్దీ మన సమాజం నైతికంగా, ఆర్థికంగా, సాంకేతికంగా, పాలనాపరంగా గుణాత్మక మార్పులకు వేదిక అవుతుంది. కానీ దిగువ స్థబలో స్త్రీల వాటాను బట్టి చూస్తే 190 దేశాల్లో ఇండియాది 148వ స్థానమని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ వెల్లడిస్తోంది. మొత్తం ఎమ్మెల్యేల్లో మహిళల సంఖ్య 10% దాటిన రాష్ట్రాలనైతే వేల మీద లెక్క పెట్టవచ్చు. ఇక దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల్లోని 32.29 లక్షల మంది ప్రజాప్రతినిధులు స్త్రీల సంఖ్య కేవలం 15.03 లక్షలు. కానీ వీరిలో స్వతంత్రంగా పనిచేస్తున్న వారెందరే అన్నదే ప్రధాన ప్రశ్న. మహిళా ప్రజాప్రతినిధులను పిండి బొమ్మలను చేసి తండ్రో, భర్తో, కొడుకో, సోదరుడో పదవీ బాధ్యతలను వహించే దుస్థితే దేశీయంగా ప్రతి చోట రాజ్యమేలుతుంది. దాన్ని తప్పించేందుకు కేంద్రం సంసిద్ధమవుతుండడం హర్షణీయం. మహిళా సర్పంచులు, కౌన్సిలర్లను పక్కకు నెట్టేసి కుటుంబంలోని ఎవరో ఒక మగవాడు అధికారం చెలాయించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఇలాంటి దుష్ట సంస్కృతి పోవాలని, స్త్రీలకు సమాన హక్కులు, అవకాశాలు లభించాలని ప్రధాని మోదీ లోగడ ఆకాంక్షించారు. ఆ నేపథ్యంలో పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపుపై విశ్రాంత ఐఏఎస్ అధికారి సుశీల్ కుమార్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని నియమించింది. మహిళా ప్రజాప్రతినిధులపై విత్తనం చేసే బత్తలు, బంధువర్గంలోని పురుషులపై భారీ జరిమానాలు విధించాలని ఆ కమిటీ తాజాగా సిఫార్సు చేసింది. అది ఆవశ్యం, ఆచరణీయమైనది. నాయకత్వ బాధ్యతల నిర్వహణలో స్త్రీలు అత్యంత సమర్థులని మన చరిత్ర చెబుతోంది. స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉన్న చోట మహిళా సర్పంచులు అభివృద్ధి కార్యక్రమాల అమల్లో మిన్నగా రాణిస్తున్నారు. కాబట్టి పాలనాధికారంలో స్త్రీలకు సరైన వాటా ఇవ్వడం, దాన్ని ఎవరూ కాజేయకుండా చూడడం మహిళా సాధికారికతకు పునాది వంటిది. యావత్ సమాజ సంక్షేమానికి అది శ్రేయస్కరమైనది. రాజకీయ కుటుంబాలకు చెందిన వారే కాదు, పరిపాలన దక్షత కలిగిన అన్ని వర్గాల స్త్రీలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ఇందులో కీలకమైనది. మరి వినండి, వినిపించండి, ఆనందించండి. MITS కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: హాయ్ హలో, వెల్కమ్ టు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. దిస్ ఈజ్ అశ్విని. ఈరోజు మనం పరిపూర్ణ ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే వ్యక్తి ప్రగతికి పునాది. ఆరోగ్యాన్ని ఖరీదు కట్టలేం. ధనాన్ని సంపాదించవచ్చు, ఆ ధనాన్ని వెచ్చించి అనుకున్న వస్తువుల్ని కొనవచ్చు, డబ్బు ఖర్చు చేసి అంతరిక్షాన్ని ముద్దాడవచ్చు, ఆరోగ్యాన్ని మాత్రం డబ్బుతో వెలకట్టలేం. పరిపూర్ణ ఆరోగ్యం కోసం ఒక వ్యక్తి సమాజంలో ఉన్నతంగా నిలబడడానికి సంపూర్ణ ఆరోగ్యం మాత్రమే కనీస అవసర అర్హత అని మనకు తెలుసు. అనారోగ్యంతో ఆసుపత్రి పడక మీద ఉన్నప్పుడు ఆరోగ్య ప్రాధాన్యం అవగతం అవుతుంది. తరచుగా జబ్బు చేస్తే మనిషి మతితప్పి నిరాశ పెరిగి శారీరక మానసిక శక్తి నశిస్తుంది. సాధారణంగా ఫ్లూ, జ్వరం, జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు తరచుగా అనుభవంలోకి వస్తాయి. జబ్బులతో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. మన చుట్టూ తిరిగే కొద్ది మంది మాత్రం సదా సంతోషంగా తిరుగుతూ సరదాగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటారు. వ్యక్తిగత ఆరోగ్యం వరించడానికి మన జీవన శైలిని కొంత మార్పు చేసుకుని జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్యానికి పునాదులుగా 5 అలవాట్లను గుర్తించారు. శారీరక చురుకుదనం, వ్యాయామం. ఆరోగ్యం వరించాలంటే ప్రతిరోజు శారీరక శ్రమకు కొంతైనా సమయం కేటాయించాలి. వ్యాయామాలు: నడక, జాగింగ్, యోగా, ధ్యానం, ప్రాణాయామం, స్ట్రెచ్చింగ్, ఎక్సర్సైజులు, ఎరోబిక్స్, సైక్లింగ్, ట్రెక్కింగ్ లాంటి శారీరక వ్యాయామాలు చేయాలి. శారీరక వ్యాయామాలతో హృదయనాళ, శ్వాస సంబంధ దీర్ఘకాలిక వ్యాధులు దూరం అవుతాయి. శారీరక శ్రమతో రక్త ప్రసరణ క్రమబద్ధీకరించబడి ఆరోగ్యకరంగా మెదడు పని చేస్తుంది. క్రీడాకారులు వాడే హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ అనే సూత్రాన్ని మరువరాదు. ఆహార నియమాలు: ఒకే రకమైన ఆహార పదార్థాలను వరుసగా 3-4 రోజులు తినరాదు. వారంలో 7 రోజులు వీలైనంత వరకు వేరువేరు కూరగాయలు, పండ్లు, కాయలు, వంట నూనెలు, బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలు, పోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు సమపాలుగా ఉండే విధంగా మన మోనును తయారు చేసుకోవాలి. మానసిక ఒత్తిడికి దూరంగా: సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నవారు మానసిక ఒత్తిడిని జయిస్తారు. అనవసర ఒత్తిడి బారిన పడితే అనారోగ్యం భూతం దరి చేరుతుంది. మానసిక ఒత్తిడి పెరిగితే హృదయ సంబంధ అనారోగ్యాలు కలుగుతాయి. యోగా, ధ్యానం, ప్రాణాయామాలు లాంటి పలు ఒత్తిడిని జయించే టెక్నికల్ ప్రతిరోజు పాటిస్తూ ఒత్తిడిని దూరం పెట్టాలి. యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉన్న పనులు: మనం నిత్యం తీసుకునే భోజనంలో వివిధ రకాల పనులు ఉండే విధంగా జాగ్రత్త పడాలి. అత్యుత్తమ పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న సంత్రాలు, ఆపిల్స్, బెర్రీస్, దానిమ్మ, ద్రాక్ష లాంటి సీజనల్ ఫ్రూట్స్ తప్పక మన భోజనంలో తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పనులు తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిపోయి వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో వ్యాధికారక సూక్ష్మజీవులను నాశనం చేయడం జరుగుతుంది. నిద్ర: ఆరోగ్యవంతులకు ప్రతిరోజు 7-8 గంటల నిద్ర అవసరం ఉందని నిర్ణయించారు. నిద్రలేమి సమస్య అనుభవించే వారికి హృదయం, మెదడు, నేత్ర సంబంధ ఆరోగ్యం క్షమంగా క్షీణిస్తుంది. ప్రతి రాత్రి కనీసం 6 గంటలు నిద్రపోవడం తప్పనిసరి అని గమనించాలి. ఈ 5 సూత్రాలను పాటించడంతో పాటు మన జీవన శైలితో ఒక క్రమ పద్ధతిలో పాటించాలి. భోజనం చేసే సమయాలను పాటించాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రివేళ 7 గంటలలోపు తేలికైన స్వల్ప పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. సదాలోచనలు చేయడం, పలువురు మంచి మిత్రుల నడుమ సరదాగా గడపడం, అసహద్వుకత్వాన్ని భరించడం, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం లాంటివి తమ సంపూర్ణ ఆరోగ్య స్థితికి ఉపకరిస్తాయని గుర్తుంచుకోవాలి. సంతోషం సగం బలం, దుఃఖమయ జీవిత కళావివాహ. థ్యాంక్ యూ.
1: రైతు నేస్తం, మదనపల్లి ముచ్చట్లు, లోకల్ టాలెంట్ ఓన్లీ ఆన్ మీట్స్ మార్నింగ్ కాఫీ. ప్రతిరోజు మార్నింగ్ 7 AM to 9 AM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: హలో అండి, నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం స్పోర్ట్స్ న్యూట్రిషన్. అసలు పిల్లలకి ఇది ఎంతవరకు అవసరం, ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది నిజంగా మామూలు న్యూట్రిషన్కి డైట్కి ఎంత డిఫరెంట్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ అంటే ఏంటి, అది ఎవరికి కావాలి, ఎలా చేయాలి, దాని గురించి అన్నీ మనం ఈరోజు నేర్చుకుందాం. పిల్లలకి అంటే డిఫరెంట్ ఏజ్ వాళ్ళకి, 6 ఇయర్సే కానీ, 8 ఇయర్స్, 12 ఇయర్స్, టీనేజర్సే కానివ్వండి, మరి చిన్నపిల్లలే కానివ్వండి, కొంచెం పెద్దవాళ్లే కానివ్వండి, ఏ ఏజ్లో అయినా కానీ మనకి డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా ఉంటుందండి. అట్లాంటప్పుడు వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్ అన్నీ సరిగ్గా ఉండాలి అంటే వాళ్ళు తినే ఆహారం ఎంత ఉపయోగమో, ఎంత ఇంపార్టెంటో, సేమ్ అలాగే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఉపయోగం. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ అయినప్పుడు వాళ్ళ తీసుకునే ఆహారంలో కొద్దిగా చేంజెస్ ఉండాలి, అప్పుడు వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి, స్కూల్కి వెళ్తుంటారు, వస్తారు, ఆడుకుంటారు. కొంతమంది వచ్చేసి ఈ మధ్యన చాలామంది పిల్లల్ని చూస్తున్నాం, డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ తీసుకున్నారు, టేబుల్ టెన్నిసే కానివ్వండి, టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, స్విమ్మింగ్, ఇలాంటి చాలా యాక్టివిటీస్లో జాయిన్ అయ్యి క్లాసెస్కి వెళ్ళటం, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ చాలా ఆడుతున్నారు. సో అట్లాంటి పిల్లలకి వాళ్ళు ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు నార్మల్గా తినే ఫుడ్ కంటే డెఫినెట్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. అది ఎందుకు అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు వెళ్తారు, వస్తారు, ఆ తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్కి మాత్రమే సరిపోతుంది. అదే పిల్లలు ఏదైతే స్పోర్ట్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు తినే ఆహారంలో చాలా మటుకి ఇంకా కొంచెం ఎక్కువగా యాక్టివిటీ ఫుడ్ ఇంక్లూడ్ చేసేసి వాళ్ళ యాక్టివిటీకి సరిపడేలాగా మనము చూసుకోవాలి. నార్మల్ పిల్లలకి అంటే స్కూల్కి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేని వాళ్ళకి ఏజ్ డిపెండ్ మీద ఒక సర్టెన్ క్యాలరీ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఫర్ లైక్ 12 to 1400 క్యాలరీస్, కొంతమందికి 14 to 1600 రేంజ్లో అవసరం ఉంటుంది. అదే మా టీనేజ్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఇంకొంచెం ఈ క్యాలరీ రిక్వైర్మెంట్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ అమ్మాయిలకు అయితే ఐరన్, అబ్బాయిలకు వచ్చేసి కాల్షియం రిక్వైర్మెంట్స్ కావాలి. ఎందుకంటే అది వాళ్ళకి డెవలప్మెంట్ స్టేజ్ కాబట్టి అప్పుడే ప్యూబర్టీలోకి వస్తుంటారు, కొంచెం ఎదుగుతూ ఉంటారు. సో వాళ్ళ బాడీకి ఎదిగేదానికి మనం ఈ రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాగ ఫిజికల్ ఇలాగ యాక్టివిటీ ఎక్కువగా ఉండే వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, బాడీలోకి ఎక్కువ రిక్వైర్మెంట్ కావాల్సి ఉంటుంది, వాళ్ళ అవసరాలు కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట అప్పుడు. ఎందుకంటే 2 గంటలు ప్రాక్టీస్ చేస్తారు, కొంతమంది 3 గంటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తినే ఆహారం నార్మల్గానే తింటే ఆ జస్ట్ బాడీ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా అవ్వదు. వాళ్ళ బాడీ ఏదైతే నార్మల్గా ఎదగాలో ఏజ్ ప్రకారంగా ఆ రిక్వైర్మెంట్స్ ఫుడ్ సరిపోదు కాబట్టి నార్మల్గా ఉంటుంది. అదే మనం వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి సరిపరంగా ఎక్కువగా ఇచ్చామనుకోండి, అప్పుడు అటు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి బాగా ఎనర్జీ ఉంటుంది ఆడడానికి, అట్లాగే సేమ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ బాడీ డెవలప్మెంట్ కూడా ఎక్కడ ఏమి ఇది బ్యాలెన్స్ తక్కువ అవ్వకుండా నార్మల్గా డెవలప్మెంట్ అవుతుంది. సో అది మనం ఆ న్యూట్రిషన్ ఎలా ఎక్కువ చేయాలి అనేది ఇప్పుడు అనుకున్నాం కదా, 12 to 1400 క్యాలరీస్ ఒక గ్రూప్, ఇంకొకరు 14 to 1600, వాళ్ళ ఏజ్, హైట్, వీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా క్యాలరీస్ రిక్వైర్మెంట్ మనం కేటగరైజ్ చేసుకున్నాక వాళ్ళు ఆడే ఎన్ని గంటలు ఆడుతున్నారో దాన్ని బట్టి మనం వాళ్ళకి 500 ఎక్కువ క్యాలరీస్ ఇవ్వాలా, 600 ఇవ్వాలా అనేది కొంచెం ఎక్కువ చూసుకుని మనం వాళ్ళకి అకార్డింగ్లీగా ఫుడ్ ఎక్కువ ఇస్తాం డైలీ. సో ఆ స్పోర్ట్స్ ఆడే పిల్లలకి మనం సడన్ ప్రాపర్గా బ్యాలెన్స్గా ఇవ్వలేదనుకోండి, వాళ్ళ బాడీ డెవలప్మెంట్ అన్నా కొంచెం తక్కువగా ఉండొచ్చు, లేదా వాళ్ళు ఆడేటప్పుడు ఆ ఎనర్జీ అయినా కాస్త సరిగా ఉండకపోవచ్చు. సో ఆ రెండు అవ్వకుండా వాళ్ళు ఆ ఎక్స్ట్రా ఒకటి యాక్టివిటీ తీసుకుని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో ఆడుతున్నారు కాబట్టి మనం ఫుడ్లో కూడా వాళ్ళు మనం ప్రాపర్గా ఇస్తే రెండు కూడా బ్యాలెన్స్ అయ్యి వాళ్ళ బాడీ డెవలప్మెంట్ సరిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు నేర్చుకునే ఆట ఏదైనా సరే డెఫినెట్ బాగా రాణిస్తారు. స్పోర్ట్స్ అనేది పిల్లలకి బాడీ డెవలప్మెంట్ అవ్వడానికే కాకుండా మెంటల్ డెవలప్మెంట్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. అది వాళ్ళకి మెంటల్ యాక్టివ్నెస్ బాగా పెరిగి మెంటల్ షార్ప్నెస్ వస్తుంది. ప్లస్ ఇట్ ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి కండిషన్స్ అయినా ఎదుర్కొనే శక్తి స్పోర్ట్స్ మ్యాన్స్కి ఉంటుందన్నమాట. సో ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అసలు వీళ్ళకి ఎందుకు అవసరం, ఎలా అవసరం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో స్పోర్ట్స్ న్యూట్రిషన్ అనేది ముఖ్యంగా మూడు భాగాల్లో ఉంటుందండి. ప్రీ న్యూట్రిషన్, డ్యూరింగ్ అండ్ పోస్ట్ అన్నమాట. ప్రీ అంటే వాళ్ళు ఏదైతే ఆట ఆడుతున్నారో దానికి ముందు, వెళ్ళడానికి ముందు, ట్రైనింగ్కి ముందు, అది స్విమ్మింగే కానీ బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్బాల్ ఏదైనా సరే, దానికి ముందే వాళ్ళు ఆడడానికి ముందు ఏం తినేసి వెళ్ళొచ్చు. వాళ్ళు త్రూఅవుట్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక 2-3 hours ట్రైనింగ్ అవుతుంది యూజువల్గా. సో ఆ 2-3 hoursలో ఏం తినాలి, అది అయిపోయాక ఏం తినాలి, ఇలా ఈ 3 parts ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. సో ప్రీ ట్రైనింగ్ ఎందుకు వాళ్ళకి ఇంపార్టెంట్ అంటే, చాలామంది పిల్లలు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్ అన్నా ఉంటుంది, లేకపోతే స్కూల్ టైమింగ్స్ అయిపోయాకైనా ఉంటుంది. అదే స్కూల్ నుంచి వచ్చాక ఇమీడియట్గా పరిగెట్టాలి అంటే పాపం లంచ్ ఎప్పుడో మధ్యాహ్నం చేసి ఉంటారు. సో ఇమీడియట్గా ట్రైనింగ్కి వెళ్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే లంచ్ తిన్నాక డైరెక్ట్గా వాళ్ళు ఆడడానికి వెళ్ళారనుకోండి 4 o'clock. సో వాళ్ళకి మనకు ప్రాపర్ 4 hours గ్యాప్ వచ్చేసింది, ఆకలి అవుతుంది. సో ఆ కంటిన్యూస్ ఏమి తినకుండా వెళ్ళి అలాగే ఆడుతూ ఉంటే ఆ 2-3 hours ట్రైనింగ్ అప్పుడు వాళ్ళకి ఎనర్జీ ఉండదు. సో ఎనర్జీ లేనప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళు ఆ ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా గేమ్ సరిగా నేర్చుకునే ఎక్కువ క్షమత తగ్గిపోతుంది అన్నమాట. అందుకని అదే వాళ్ళు ఆడడానికి వెళ్ళే ముందు, ట్రైనింగ్కి వెళ్ళే ముందు డెఫినెట్గా ఏదన్నా తినేసి వెళ్ళాలి. అలాగే 2-3 hours ఆడుతున్నాం కదా, వాళ్ళు ఆడుతుంటారు, ఆ 2-3 hours కూడా వాళ్ళ ఎనర్జీస్ తగ్గకుండా ప్లస్ హైడ్రేషన్ కూడా బాడీ అలసిపోకుండా ప్రాపర్గా నేర్చుకోవడానికి అది ఎలాగ, అప్పుడు కూడా కంటిన్యూస్గా వాళ్ళు ఏదో ఒకటి తాగుతూ ఉండాలి. అట్లాగే అయిపోయాక ఇమ్మీడియట్గా, ఎందుకంటే బాడీ అప్పుడు ఏమవుతుంది అంటే రికవరీ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది, బిల్డ్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది, అప్పుడు బాగా దానికి ఎనర్జీ కూడా కావాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం. సో ట్రైనింగ్ అయిపోయాక ఇమ్మీడియట్గా ఒక 30 minutes వాళ్ళు ఏం తీసుకోవాలి అనేది కూడా, దిస్ ఈజ్ వాట్ ఈస్ పోస్ట్ న్యూట్రిషన్. సో ఈ 3 చూసాం కదా, ప్రీ ట్రైనింగ్, డ్యూరింగ్ అండ్ పోస్ట్. సో ఈ 3 ఎప్పుడు ఏది తీసుకోవాలనేది నెక్స్ట్ చూద్దాం. సో ప్రీ ట్రైనింగ్ అనేది, సో తొందరగా మనకి ఎనర్జీ రావాలి. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చారు, ఇమీడియట్గా 30 minutes ట్రైనింగ్ ఉంది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ తొందరగా, అది వాళ్ళు తిన్నది తొందరగా అరిగి ఎనర్జీ ఇమ్మీడియట్గా వచ్చేది కావాలి, ఫుడ్ కావాలి. సో ఎగ్జాంపుల్ రైస్ ఇవ్వచ్చు, ఎలాంటి రైస్ అయినా సరే, చికెన్ అలాంటివి కాకుండా వెజిటేబుల్ రైస్ విత్ ఏదైనా కర్డ్ అయినా కానీ, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కర్డ్తో కానీ, లేకపోతే చీజ్ శాండ్విచ్ వెజిటేబుల్తో, లేదా చపాతీలో ఏదైనా కర్రీలో పెట్టేసేసి రోల్ లాగా ఇస్తే అది వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. అట్లానే లేకపోతే కొంతమందికి అంత ఎక్కువగా తినటం ఇష్టం ఉండదు, హెవీ అయిపోతుంది, నేను ఆడలేను అంటారు. అలాంటి వాళ్ళు పాలలో సీరియల్ వేసేసుకొని దాంట్లో కొంచెం ఒక ఫ్రూట్ కలిపేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటే అది కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ముఖ్యంగా కాకపోతే ఏంటంటే ఇక్కడ అట్లీస్ట్ ఒక 45 minutes అయినా గ్యాప్ ఉండాలి వాళ్ళు తినడానికి ప్లస్ ఆడటానికి వెళ్ళేదానికి ముందు. ఇది చూసాం కదా, ఇది ప్రీ న్యూట్రిషన్. డ్యూరింగ్ ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, కోర్టులో ఉన్నప్పుడు, టెన్నిస్ అవ్వనివ్వండి, స్విమ్మింగ్లో ఆడుతున్నప్పుడు, స్విమ్మింగ్ పూల్లో కానీ, ఆ 2-3 hours ప్రాక్టీస్ అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు తినడానికి టైం ఉండదు కానీ వాళ్ళకి అప్పుడు ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి నీళ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ట్రైనింగ్ టైంలో. అప్పుడు ఏంటంటే నీళ్ళలో తాగేది ఏదన్నా ఇవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లెమన్ వాటర్ విత్ లిటిల్ బిట్ షుగర్, సాల్ట్ లేదా గ్లూకాన్ డి ఉంటుంది, ఇలాంటివి ఇవ్వరు. కాకపోతే కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ ఆడే వాళ్ళకి ఈ జస్ట్ గ్లూకాన్ డి ఇవన్నీ సరిపోవు. అలాంటి వాళ్ళకి కొంచెం స్పోర్ట్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అంటాం వాటిని, అలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ప్రీ చూసాము, డ్యూరింగ్ తెలుసుకున్నాం, పోస్ట్ న్యూట్రిషన్. పోస్ట్ ఏంటంటే ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళు తినటం అవసరమా? కొంతమంది ఏంటంటే తినంగానే ఇంటికి వెళ్తారు, అలసిపోయానని అలా కూర్చొని టీవీ చూడటం, అట్లాగే 1-2 hours కూర్చొని తర్వాత డిన్నర్ చేస్తారు. అలా కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళకి ఎనర్జీ రావాలి, ఆడాక ఇమీడియట్గా ఒక 1 అవర్లో డెఫినెట్గా వాళ్ళు తినాలి. అలాగని ఎక్కువ టైం లేదనుకోండి, డిన్నర్కి ఆడేసి వచ్చాక డిన్నర్కి ఎక్కువ టైం లేకపోతే అప్పుడు ఒక 1/2 అవర్లోనే డిన్నర్ చేస్తుంటే ఓకే, లేదు 1 గంట ఉంది 1.5 గంటల ఉంది అంటున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు తినడమో తాగటమో అంటే మేబీ అగైన్ పాలలో ఏదైనా సీరియల్ వేసుకుని తినడం, లేకపోతే చీజ్ శాండ్విచ్ కానీ, లేకపోతే బ్రెడ్ అండ్ ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ తింటాం, అప్పుడు చాలా హెల్ప్ అవుతాయండి. ఈ 3 ఒక స్పోర్ట్స్ పర్సన్కి చాలా చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ తీసుకుందాం, వాళ్ళు ఎక్కువగా లెగ్ వర్క్ యూస్ చేస్తారు, అంటే స్టాంపింగ్ ఇలా ఎక్కువగా మూవ్ అవుతుంటారు, బ్యాడ్మింటనే కానీ టెన్నిసే కానీ. అప్పుడు ఏమవుతుందంటే కాళ్ళలో కింద సోల్ భాగంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అవి తొందరగా నశించిపోతూ ఉంటాయి, ఎందుకంటే అపాటపా కొడుతూ ఉంటాం కాబట్టి. సో అది ఎస్పెషలీ టెన్నిస్ వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఇది. అండ్ బ్లడ్ హిమోగ్లోబిన్, ఐరన్ అనేది స్పోర్ట్స్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకని ఆ ఐరన్ రిక్వైర్మెంట్ ఈ ఏజ్లో పెరుగుతుంది. అవి మామూలుగానే ఈ ఏజ్లో ఉండే పిల్లలకి, అమ్మాయిలకి ఎస్పెషల్గా ఐరన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, బికాస్ వాళ్ళ ప్యూబర్టీ ఏజ్ కాబట్టి ఆ పీరియడ్స్ మూలాన ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ స్పోర్ట్స్ తీసుకున్నప్పుడు, ఈ టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఇంకొంచెం వాళ్ళ రిక్వైర్మెంట్ పెరుగుతుంది అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఇది తీసుకోవాలి. ప్లస్ ఏ స్పోర్ట్ వాళ్ళకి, అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ, ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళకి ఎనర్జీ, అండ్ ఎవరికైనా సరే ఎనర్జీ అనేది బ్లడ్ ద్వారా మనకి వస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ డిఫరెంట్ పార్ట్స్ బాడీకి తీసుకెళ్ళి దాంతో మనకి ఎనర్జీ వస్తుంది. సో ఈ బ్లడ్ అదే ఐరన్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ తీసుకెళ్లే కెపాసిటీ కూడా తగ్గుతుంది, కాబట్టి దాంతో వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఉండదు. అందుకని ఐరన్ రిక్వైర్మెంట్ ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరనే కాకుండా కాల్షియం అని కూడా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బోన్స్ డెవలప్మెంట్కి అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంది. అందుకని ఈ ఆడే పిల్లల్లో, ఎదిగే పిల్లల్లో ఎస్పెషల్లీ కాల్షియం రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ స్పోర్ట్స్ వచ్చేసరికి విటమిన్ B12, వైటమిన్ D, ఈ 2 బాడీ పెరగడానికి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్కి, మసిల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం స్పోర్ట్స్ ఆడే అనగానే పిల్లల్లో ఏం చూస్తానంటే, నేను మోస్ట్లీ ఎవరైనా సరే ఫస్ట్ మీరు ఆడటానికి వచ్చారు కదా, ఈరోజు ఏం తినేసి వచ్చారు అనగానే ఫస్ట్ చేయెత్తుతారు అరటిపండు తిన్నాను లేదా పాలు తాగాను. కానీ ఈ 2 పాలు సరిపోదు, లేదా 1 అరటిపండు కూడా సరిపోదు, ఎందుకంటే ఒకటి కొంచెం ప్రోటీన్ ఉంటుంది, ఇంకొకటేమో జస్ట్ కార్బ్స్ ఉన్నాయి. కానీ అదే 2 కలిపి కాంబినేషన్ అయితే కొంచెం బెటర్, దాంట్లోకి ఇంకొంచెం కార్బోహైడ్రేట్స్, ఇంకొద్దిగా ప్రోటీన్ కూడా మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా న్యూట్రిషనిస్ట్ కాకుండా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో తను ఏం చేస్తుందంటే, ఈ పిల్లలు వాళ్ళ ఏజ్, వాళ్ళ హైట్ చూసేసి, వాళ్ళ ప్రస్తుతం ఉన్న వెయిట్ ఏంటి, వాళ్ళ యాక్టివిటీస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మాకు ఒక ఫార్ములాస్ ఉంటాయి క్యాలిక్యులేట్ చేయడానికి. దాంతో ఒక మనం క్యాలరీ రిక్వైర్మెంట్కి మేము వస్తాం, ఓకే ఈ బాబుకి లేదా ఈ పాపకి ఈ ఏజ్ ప్రకారం తను స్పోర్ట్ ఆడుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంత క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేసి మేము క్యాల్కులేట్ చేసి కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాము చూడటానికి, ప్రస్తుతం ఉన్న బాడీ కండిషన్ ఎలా ఉందో చూడటానికి. చూసి దాన్ని బట్టి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా ఉంటే దాన్ని ఫుడ్లో ఎలా మేము హెల్ప్ చేయగలము, అవన్నీ ఎలా యాడ్ చేయాలి అదంతా యాడ్ చేసేసి తర్వాత త్రూఅవుట్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అంటే ఉట్టి ఆటకు సంబంధించే కాకుండా రోజంతా కూడా వాళ్ళు ఏం తినాలి, ఎంత తినాలి అనేది క్యాల్కులేట్ చేసేసి, ప్రాపర్గా కార్బోహైడ్రేట్ ఎంత తినాలి, ప్రోటీన్ ఎంత తినాలి, ఫ్యాట్ ఎంత తినాలి, ఇవంతా మేము ఒక ఫార్ములా ప్రకారంగా సైంటిఫిక్గా వెళ్ళి క్యాల్కులేట్ చేసేసి ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేసేసి ఇస్తాం. ఈ దీంతో వాళ్ళకి ప్రాపర్ ఓవరాల్ డెవలప్మెంట్ నార్మల్గా ఉంటుంది. సైంటిఫిక్ క్యాలిక్యులేషన్సే కాకుండా చేసుకుని డెవలప్ చేసి డైట్ చార్ట్ ఇస్తాం కదా, అలాగే ఎవ్రీ మంత్ బాడీ అసెస్మెంట్, అంటే వాళ్ళ ప్రోగ్రెస్ సరిగ్గా ఉందా లేదా, పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుందా, ఎందుకంటే స్పోర్ట్స్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు తినే ఆహారం సరిగ్గా లేదనుకోండి, సరిపోలేదనుకోండి, డెఫినెట్గా వాళ్ళ డెవలప్మెంట్ పాజిటివ్ డైరెక్షన్లో ఉండదు. సో ఎవ్రీ మంత్ అసెస్మెంట్స్ చేస్తూ వాళ్ళు సరిగ్గా పెరుగుతున్నారా అవంతా కూడా మేము స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ప్రాపర్గా ఎవ్రీ మంత్ ట్రాక్ చేసేసి ఇస్తారండి. సో అందుకని స్పోర్ట్స్ ఆడే పిల్లలకి డెఫినెట్గా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అవసరం చాలా ఉంటుంది. సో స్పోర్ట్స్ న్యూట్రిషన్ అనేది పిల్లలకే కాదు పెద్దవాళ్ళు ఎవరు ఆడుతున్నారో, ఎవరైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో లేదా జిమ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు మనం స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఎలా ఉపయోగపడుతుంది, అది ఎందుకు కావాలి, ఎలా మెయింటైన్ చేయాలి అదంతా తెలుసుకున్నాం కదా.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JN2EA అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత అటానమస్ స్థితిలో ఉన్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. మిట్స్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మిట్స్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లె ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఉంటే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో ఎవ్రీవన్, యూఆర్ లిస్నింగ్ టు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఐఎమ్ యూర్ అర్జే సమీరా. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ మదర్హుడ్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఈజ్ హెల్డ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఎవ్రీ ఇయర్, supported by WHO, UNICEF and many ministers of health and civil societies partners. The theme for 2024 is Closing the Gap, Breastfeeding Support for All. The campaign will celebrate breastfeeding moms in all their diversity throughout their breastfeeding journeys while showcasing the way families, societies, communities and health workers can have the back of very breastfeeding mom. In the last 12 years, the number of infants under 6 months of age globally who are exclusively has increased by more than 10%. This means 48% of infants worldwide now benefit from the healthy start in life. It translates to hundreds of thousands of babies whose lives have been saved by breastfeeding. While this significant leap brings us closer to the World Organization Health target of increasing exclusive breastfeeding to at least 50% by 2025. There are persistent challenges that must be addressed. When mothers receive the support they need to breastfeed their babies, everyone benefits. Improving breastfeeding rates could save over 820,000 children, according to the latest available data. During this critical period of early growth and development, the antibodies in breastfeed protect babies against illness and death. This is especially important during emergencies when breastfeeding guarantees a safe, nutritious, and accessible food sources for infants and young children. Breastfeeding reduces the burden of childhood illness and the risk of certain types of cancers and non-communicable diseases for mothers. An estimated 4.5 billion people, that is more than half of the world's population, do not have full coverage of essential health services. So many women do not receive the support they need to optimally breastfeed their babies. This includes access to trained, empathetic, and respectful health. Reliable data collection is key to tackling healthcare inequalities and ensuring mothers and families are provided with timely, effective breastfeeding support. Currently, only half of all countries collect data on breastfeeding rates. To support progress, data also needs to be available on policy actions that make breastfeeding possible, such as families, friendly enrollment, policies, regulation of the making, breast milk substitutes, and investment in breastfeeding. Improving monitoring systems will help boost the effectiveness of breastfeeding policies and programs, inform better decision-making, and ensure support ecosystems be adequately financed. When breastfeeding is protected and supported, women are more than twice as likely to breastfeed their infants. This is a shared responsibility, families, communities, healthcare workers, policies, and other decision makers all play a central key role. Increasing investment in programs and policies that protect and support breastfeeding through dedicated national budgets. Implementing and monitoring family-friendly workplace policies such as paid maternity leave, breastfeeding breaks, and access to affordable and good quality childcare. Ensuring mothers who are at risk in emergencies or under-respected communities receive breastfeeding protection and support in line with their unique needs, including timely, effective breastfeeding counseling as part of routine health coverage. Improving monitoring of breastfeeding programs and policies to inform and further improve breastfeeding rates. Thank you.

0: హలో మిట్స్ వేదిక ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీరు కూడా మా దగ్గరున్న మీకు ఇష్టమైన పాట వినాలనుకుని మాతో మాట్లాడాలనుకుని మీకు ఇష్టమైన వాళ్లకు పాటలు డెడికేట్ చేయాలనుకుంటే ఫోన్ చేయండి 08571220388. హలో.
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: సార్, నా పేరు పూజా ధనుంజయ్ సార్.
0: చెప్పండి ధనుంజయ్ గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సార్, సినిమా పేరు వచ్చి జస్టిస్ చౌదరి సార్.
0: అందులో ఏ పాట కావాలండి?
1: దాంట్లో మీ తొలి చూపులో నే అనే సాంగ్ ఉంటా సార్.
0: వినిపిస్తానండి.
1: హలో,
0: ఈ సినిమాలో ఈ పాట ఎవరెవరు పాడతారు తెలుసా మీకు?
1: ఐడల్ సార్, మన రామారావు గారు, మన సారద అనుకుంటా సార్. సారద
0: కరెక్ట్ చెప్పారు, తెలియదు ఐడల్
1: ఏమో అంటే రామారావు పేరైతే గుర్తుంది కానీ హీరోయిన్ పేరు గుర్తులేదు సార్ నాకు.
0: కొద్దిగా సినిమాల్లో మీరు వీకే అనుకుంటున్నా ధనంజయ్ గారు?
1: అంటే గుర్తుంటాయి సార్, గుర్తుంటాయి, కానీ మనకి పాత సినిమాల్లో కొద్ది ఐడియా ఉండదు సార్.
0: లేదా, మీకు ఐడియా లేదా?
1: అంటే ఐడియా ఉంటుంది సార్, పాత సినిమాల్లో కొద్దిగా ఐడియా ఉండదు, మరి ఇప్పుడు వచ్చి కొత్త సినిమాల్లో కొద్ది కొద్దిగా ఐడియా ఉంటాయి సార్.
0: అట్లనా?
1: అవును సార్.
0: మీకు అంటే పాత సినిమాల మీద ఐడియా లేదు?
1: అవును సార్, అవును సార్. ఈ పాట అడుగుతున్న కారణం ఏమంటే మా అమ్మ మా నాయన కోసం సార్ ఈ పాట.
0: ఎందుకు, ఎందుకనగా?
1: అంటే చాలా బాగుంది సార్ ఈ పాట.
0: ఏమన్నా విశేషం ఉందేమో ఈరోజు? అందుకేమన్నా అడుగుతున్నారేమో అనుకున్నా. అందుకు
1: మా అమ్మగారే అడగమంటే అడుగుతున్నా సార్ ఈ పాట.
0: ఏం పేరు మీ అమ్మగారి పేరు చెప్పండి, అమ్మ నాన్న పేరు చెప్పండి.
1: సంజీవులు అనంతమ్మ సార్.
0: చెప్పండి జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు చెప్పేదానికి ముందు చెప్పుకోండి ఎప్పుడు కూడా.
1: మరి ఆ తర్వాత అమ్మ నాన్న తర్వాత ఫ్రెండ్స్ అన్నగారు వీళ్ళంతా ఆ తర్వాతే సార్. ఎందుకంటే జన్మ ఇచ్చిన తర్వాత గురువు దైవం అన్నట్టు సార్ మీరు చెప్పేది.
0: ఒక పాట విందాం ధనంజయ్ గారు అయితే.
1: విందాం సార్, థ్యాంక్ యూ సార్.
0: నమస్తే.

0: ஹலோ,
1: வெரி குட் ஈவினிங் சார்.
0: குட் ஈவினிங்.
1: ஹலோ
0: ஹலோ, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నెల్లూరు జిల్లా కోవూరు మసీద్ వీధి నుంచి ఇస్మాయిల్ సార్.
0: ఇస్మాయిల్ గారు చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సార్ మట్టిలో మాణిక్యం సార్.
0: అందులో ఏ పాట కావాలండి?
1: రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్.
0: వినిపిస్తారండి? హైదరాబాద్లో అప్పట్లో విన్న అప్పట్లో ఉన్నటువంటి అన్ని అన్ని ఈ పాటలు వస్తాయి
1: సార్. ఆ పాటల్లో చాలా అర్థాలు ఉంటాయి.
0: అర్థాలు కాదు, అర్థాల కంటే కూడా అర్థాలు మధ్యలో నిజమే, మీరు అన్నట్టు నిజమే. పరుపులున్నా పట్టదు నిద్ర, గరక నీళ్ళలు గురకలు వినరా, అట్లాంటి ఉన్నాయి. కానీ దానికంటే మించి అప్పట్లో ఉన్న హైదరాబాద్ విశేషాలు కొన్ని బాగా చూపించారు ఈ సినిమాలో. అది ఈ పాటలో ప్రత్యేకత, అది కూడా ఒకటి ఉంది.
1: సార్ ఇది పాట సార్, ఆల్ ఇండియా రేడియో వీర అభిమాని సార్. ఆయన ఆళ్ళగడ్డ ముద్దుల బిడ్డ పాలెం పోలయ్య గారి కోసం సార్. మనసున్న మహారాజు ఆయన, భానుముక్కల నుంచి ముద్దుల బిడ్డ ఆయన. ఆయన పేరు ఎస్ఎం సర్దార్ అయితే ఎస్ఎం రేడియో సర్దార్ భాయ్ అని మేము పెట్టాం సార్. ప్రతి ఆల్ ఇండియా రేడియో ఏ స్టేషన్ లో అయినా ఆయన పేరు పలకంది ఉండదు సార్. మా పోలయ్య గారి పేర్లు అట్లాంటి వీర అభిమానులు సార్ వాళ్ళు, ఆనుభావులు.
0: సరే ఇస్మాయిల్ గారు, పాట విందాం అయితే. మరి
1: డైరెక్టర్ గారికి, అనౌన్సర్లకు, సిబ్బందికి, ముఖ్యంగా మార్జే సార్కి వెరీ వెరీ వెరీ వెరీ ధన్యవాదాలు.
0: నమస్తే అండి, పాట వినిపిస్తున్నాను, వినండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

కౌబాయ్ అని అంటాడొకడు, ఏవో అని అంటాడొకడు, మతాలు భాషలు వేరైనా

0: కరకు నేలను గుర కలువినర హెచ్చు తగ్గులు తొలిగే రోజు హెచ్చు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడొస్తుందో ఏమో రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్ మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలాదూర్ రిమ్ జిమ్ రిమ్
1: హలో మిత్స్కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం గుడ్ ఈవినింగ్. మేడం
1: గుడ్ ఈవినింగ్. సార్
2: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి. మేడం
1: నరేందర్ రెడ్డి గారు, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు, ఏ సినిమాలో ఉందండి?
2: మేడం ఈరోజు ప్రేమ సింహాసనం.
1: ప్రేమ సింహాసనం సినిమా నుంచి
2: టైటిల్ సాంగ్ మేడం. ఇది ప్రేమ సింహాసనం అనే పాట మేడం.
1: ఇది ప్రేమ సింహాసనం అనే పాట కావాలనుకుంటున్నారు.
2: అవును మేడం. ఈ పాట వచ్చి స్వరూప, సాయి, పూజ, ప్రత్యక్ష, దిలీప్ చందారెడ్డి, అన్విత, పూజ, ధనంజయ, పాలయ్య గారికి, రామయ్య గారికి, బండార్తిము త్రిగుప్త గారికి, మాణిక్యరావు గారికి, అందరికి డెడికేటెడ్ మేడం.
1: తప్పకుండా సార్, మీరు కోరుకున్న అందరికి ఈ పాట డెడికేట్ చేయడం జరుగుతుంది.
2: ధన్యవాదాలు మేడం.
1: ఎస్ సార్. సార్ ఇది ఎన్టీఆర్ గారు నటించిన ఒక అద్భుతమైన
2: చిత్రం. అవును మేడం.
1: మీకు ఎన్టీఆర్ గారిలో బాగా నచ్చే అంశం ఏమిటండి?
2: ఆయన యాక్షన్ బాగా నచ్చింది మేడం. ఆయన ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్ర కానీ ఏదన్నా ఒక పాత్రలో లీనమైనారంటే జీర్ణించకపోతాడు మేడం. అంత బాగా నటిస్తాడు మేడం ఆయన.
1: నిజమండి, అసలు నిజమైన ఒక సైనికుడిని చూసినట్లే అనిపిస్తుంది. ఆయన్ని సోల్జర్ వేషంలో చూసినా లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ వేషంలో చూసినా నిజంగా అలాగా పాత జీవిస్తారు ఆయన అయితే. మీరు అన్నది సో ఇంకా మీకోసం అలాగే శ్రోతలందరి కోసం పాట రెడీగా ఉంది, వినేద్దామా సార్?
2: ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి.

0: హలో మిట్స్కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో
1: హలో
0: చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే.
1: ఈశ్వరయ్యాదో వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోరవనపల్లి మేడం.
0: ఈశ్వరయ్య గారు, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు, ఏ సినిమాలో ఉంది?
1: దసరా బుల్లోడు.
0: దసరా బుల్లోడు సినిమా నుంచి?
1: పచ్చగడ్డి కోసే పడుచు బిల్లు నీ పైట కొంగ జారింది.
0: తప్పకుండా సార్, ఆ పాటను మీకు ఈ రోజు ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తారండి?
1: అందరికి, అందరికి, మీకు మాకు అందరికి.
0: తప్పకుండా తప్పకుండా.
1: థాంక్యూ మేడం.
0: ఓకే సార్, పాట విందాము.
1: ఓకే.
2: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో నీ బయట కొంగు జారి

0: హలో మిత్స్ కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సత్యసాయి జిల్లా మురీ మండలం నక్కలపల్లి నుంచి మేడం.
0: మీ పేరు
1: మేడం?
0: మీ పేరు
1: యంగూన్ మేడం నా పేరు.
0: ఓకే సార్, ఈరోజు ఏ సినిమాలోని ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: ఆంధ్రవాళ
0: ఆంధ్రవాళ సినిమా నుంచి. ఆంధ్రవాళ సినిమా నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు సార్?
1: మేడం కొంచెం పాట చెప్పు మేడం.
0: ఆ సినిమా నుంచి ఏ పాట అయినా పర్వాలేదా?
1: మేడం
0: ఆ సినిమా నుంచి ఏ పాట అయినా కూడా పర్వాలేదా అండి? మల్లెతీగ. అలాగే సార్, ఎస్ సార్, మీరు కోరిన పాట ఇప్పుడు ప్రసారం చేయటం జరుగుతుంది. ఇది ఎవరి కోసము మీరు అంకితం చేస్తున్నారండి? ఎవరి కోసం ఈ పాట అడుగుతున్నారు?
1: సత్యసాయి జిల్లా ముదిగుబ్బు మండలం నక్కలపల్లి నుంచి యంగమోని శ్రీదేవి, విష్ణు, బాలు,
0: బాలు,
1: వైష్ణవి,
0: వైష్ణవి,
1: శ్రీదేవి,
0: శ్రీదేవి.
1: ఈ పాట పూజా ధనంజయ్ కోసం కూడా మేడం.
0: తప్పకుండా, పూజా ధనంజయ్ గారి కోసం కూడా ఈ పాట మనము వినిపించడం జరుగుతుందండి.
1: సరే మేడం,
0: ఎస్ సార్, విందామా?
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే సార్.

0: హలో మిట్స్కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే.
1: నా పేరు అన్ముల మోహన్ మేడం. మాది మున్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి? ఏ సినిమాలో ఉంది?
1: మాకు చీమల దండు సినిమా నుండి ఎర్రమాలలు పూసాను అనే పాట ఉంటుంది మేడం.
0: చీమల దండు సినిమా నుంచి ఎర్రమాలలు పూస. ఓకే
1: మేడం, మా కుటుంబ సభ్యుల పేరు చెప్తున్నాను.
0: అదే అడగబోతున్నాను, ఈ పాట మీరు ఎవరెవరికి అంకితం చేయడానికి అనుకుంటున్నారు?
1: మా భార్య పేరు సుభద్ర, కొడుకు రాజ్ కుమార్, కోడలు రచన మన్మరాలు మహిర, మన రేడియో వింటున్న శ్రోతలందరూ.
0: సార్, మీరు వినాలనుకున్న పాట చీమల దండ నుంచి తెలంగాణ గట్టు మీద, అదేనా సార్?
1: ఎర్రమాలలు పూసలు.
0: ఎర్రమాలల పూసలు. ఓకే ఓకే.
1: ఎర్రమల్లె
0: పూసలు. తప్పకుండా సార్. సార్, మీకు ఆర్ నారాయణ మూర్తి గారి పాటలు అన్ని ఇష్టమైనా సార్, లేకపోతే దీనికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా సార్? ఈ
1: సినిమా పాటలు అని బాగా ఉంటుంది.
0: మీకు ఈయన ప్రతి పాట ఇష్టమే అయితే. ఓకే సార్, తప్పకుండా. ఓకే సార్, మీరు కోరుకున్న విధంగా మీరు అడిగిన పాట అనేది ఇప్పుడు ప్లే చేయటం జరుగుతుంది సార్. ఉంటామండి. వినండి, వింటూనే ఉండండి. మీ మిడ్స్ 90.8 రేడియో ఎఫ్ఎం.

0: హలో
1: హలో
0: హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నమస్తే మేడం.
0: ఎవరండి? ఎవరి నుంచి? ఎక్కడి నుంచి?
1: రవికుమార్ మాట్లాడుతున్నాను మేడం. రవికుమార్.
0: రవికుమార్ గారు స్వాగతం అండి.
1: పుత్తూరు గ్రామం, శ్రీకాకుళం జిల్లా.
0: స్వాగతం అండి మిర్చి రేడియోకి. ఏం చేస్తుంటారు మీరు?
1: మేము వ్యవసాయం మేడం.
0: వ్యవసాయం చేస్తుంటారా? ఏం పండిస్తుంటారు?
1: మాకైతే ఇప్పుడు ప్రస్తుతం జీడి పంట ఆఖరు అవుతుంది.
0: అవునండి, చక్కగా పండిందా మరి?
1: పర్వాలేదు మేడం.
0: ఏ పాట కోసం కాల్ చేశారండి?
1: రాక్షసుడు చిత్రం నుంచి పాట కావాలి మేడం.
0: రాక్షసుడు మూవీ నుంచి ఏ పాట అండి?
1: మెగాస్టార్ చిరంజీవి సుహాసిని నటించిన.
0: అందులో నుంచి ఏ పాట కావాలండి?
1: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ దాది అల్లుకున్న రోజు, దాదిలంటూ ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెళ్ళలేదు. ఆ పాట మేడం
0: ఖచ్చితంగా ప్లే చేస్తామండి. చాలా చక్కగా పాడుతున్నారు పాట కూడా.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఎవరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు మరి ఈ పాటని?
1: ఆలం పాలయ్య గారికి, ఎం నాగేశ్వరరావు గారికి, మాణిక్యాలరావు గారికి.
0: మీరు
1: డెడికేట్ చేయాలనుకుంటున్నాను మేడం.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్నట్టు ఈ పాటను అందరికి డెడికేట్ చేద్దాం.
1: మరి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదములు అండి. ఇలాగే కాల్ చేసి మనం ఇచ్చాడు వినండి, వినిపించండి.
1: ఓకే మేడం, ఓకే.

0: హలో హలో
1: హలో నమస్తే అమ్మ.
0: నమస్తే తిరుమూర్తులు గారు, బాగున్నారా?
1: బాగున్నా. తిరుగుదండి బంగారు మీరు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నాం తిరుమూర్తులు గారు.
1: ఎంతకీ లక్ష్మి గారా, సీరియస్ గారా, నాకు మీ అందరి స్వరాలు ఒకలాగా ఉంటాయి, కోయిన స్వరాలు.
0: నేను సాయి పూజిత తిరుమూర్తులు గారు.
1: ఓ సాయి పూజ తిరుగుతాను. వచ్చావమ్మా?
0: వచ్చేసాను తిరుమూర్తులు గారు.
1: మమ్మల్ని వదలలేక వచ్చేసారు. మాతో అభిమానంగా మాట్లాడకుండా ఉండలేకపోతారు మా సాయి తండ్రి.
0: అలాంటిది అలాంటిది త్రిమూర్తులు గారు,
1: చాలా సంతోషం. అంటే ఈ మధ్య సిరీస్ అంటే సిరీస్ గారు, లక్ష్మి గారు మీరు వస్తారమ్మా అందకని.
0: అవును అవును త్రిమూర్తులు గారు, మాకు ఈ ఎగ్జామ్స్ అవన్నీ ఉండడం వల్ల మేము రాలేకపోయాము. ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా మేమే ఉంటాం.
1: ఓ సంతోషం అండి. వారు చాలా సంతోషం, మీరు వచ్చిన పది సంతోషం. మన ఆచార్య వారు అన్నారు, మధ్య నరసింహాచార్య వారు అన్నారు, మీరు చదువు పర్పస్ మీద రావట్లేదండి మధ్య అని అన్నారు.
0: అవునవునండి.
1: అదే అండి, అందువల్ల అందరూ మేడంస్ వస్తున్నారు. మేడం కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారో మీలాగే. మీరేమో ఆర్జీఎల్ కాబట్టి మాట్లాడటం అది అలవాటు కాబట్టి అనుకోవచ్చు. మీలాగే మేడం సయ్యండి కూడా చాలా అందంగా అభిమానంగా ప్రేమగా మాట్లాడుతున్నారు. సాయి పూజ కిట్ తల్లి మేడం.
0: అవునవునండి మేడం.
1: మన మాట్లాడు మన ఆచార్యుల వారు, మన మధ్య నరసింహ ఆచార్యుల వారికి ఎవరు చనిపోరనుకోండి, మహానుభావులు వారు.
0: అవునవును సార్, మా గురువు గారు చందమామ అయితే మేము ఆ చందమామ చుట్టూ ఉన్న చుక్కలం అన్నమాట.
1: చుక్కలు గురువు గారు చందమామ అయితే చందమామ చుట్టూ ఉన్నట్టు వేల చుక్కలు లక్షల చుక్కలు వేరు.
0: అవునవును. చెప్పండి త్రిమూర్తులు గారు, ఏ పాట కోసం కాల్ చేశారు?
1: పాట చెప్పేస్తాను. గోరింటాకు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరగర్ కొసరాజు సంగీతం, కేవీ మహాదేవన్. ఏతంతావు మరి ఇప్పి రెప్పమంటావు అనే పాట అంతా చూడండి, హాస్యంగా ఉంటది.
0: పాత సినిమా గోరింటాకు మూవీ.
1: శోభన్ బాబు, సుజాత.
0: ఓకే, దాంట్లో నుంచి ఏ పాట అన్నారు?
1: చూడండి,
0: చూస్తున్నాం.
1: ఆ పాట వేయండి. ఒకసారి ఆచార్య వారికి ఇవ్వండి, మధ్య నరసింహాచార్య వారి గురువు గారికి.
0: గురువు గారు ఈ రోజు రాలేదండి, ఈ రోజు సార్
1: బయట. సారీ సార్. అలాగే అమ్మా పర్వాలేదు, మీతో చెప్పేస్తారు. అయితే నిన్న మన అలనాటి ప్రముఖ దర్శకులు పి పుల్లయ్య గారు, సతీమణి శాంత కుమారి గారు జయంతి జరిగిందండి. అంటే మీరు చిన్నపిల్లలు మీకు తెలియదు, విన్నవాళ్ళు చాలా మంది తెలుస్తారు కాబట్టి చెప్తున్నాను. అదే విధంగా సంగీత దర్శకులు, నాకు ఇష్టమైన సంగీత దర్శకుల్లో ఒకరైనటువంటి సత్యం గారి జయంతి కూడా జరిగింది. కాకపోతే రెండు మన లైవ్ లేదు కదా.
0: అవునవునండి.
1: బిరేటర్ గా వాళ్ళకి నివాళి తెలియపరుస్తున్నాను. ఈవేళ ప్రముఖ నటులు, నిర్మాత, రమణ చిత్ర అధినేత అయినటువంటి చలం గారు జయంతి అండి. పాత దేవదాసు నాగేశ్వరరావు గారు, నెక్స్ట్ సావిత్రి గారు నటించిన దేవదాస్ సినిమాకి సంగీతం వహించినటువంటి సిఆర్ సుబ్రహ్మణ్య గారి జయంతి కూడా ఇవాళనండి.
0: అవునా?
1: వారికి కూడా నివాళి తెలియపరుస్తున్నాను. మరి పెద్దవారు అందరూ ఆ రోజుల్లో మనకి ఎంతో సినీ పరిశ్రమ సేవలు అందించారు.
0: క్షమించాలి, మళ్ళీ ఒకసారి పాట చెప్పగలరా?
1: ఏటంతా ఏటంతా అంతా చూడండి. ఒకవేళ లేకపోతే వేరే పని అడుగుతారు, చెప్పేయండి.
0: చూస్తున్నాను చూస్తున్నాను.
1: ఈ పాటను మా అక్క గారి గొల్లపూడి నాగలక్ష్మి గారికి, పొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, తర్వాత మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మన నరేందర్ రెడ్డి గారికి, తలుపులపల్లి వారందరి కోసం ప్రసాదం చేయమని కోరుకుంటున్నాను మా సాయి పూజ కిట్ తల్లిని.
0: తప్పకుండా అండి, తప్పకుండా ప్లే చేద్దామండి అందరి కోసం.
1: పాట ఉందా? నెక్స్ట్ వేరే పాట చెప్పనా?
0: ఉందండి ఉందండి పాట.
1: ఈ పాట ఎందుకు, ఈ పాట ఎందుకు అడిగారంటే చలం గారు జయంతి కాబట్టి చాలా చక్కని రామప్రభు గారు చాలా బాగా నటిస్తారు ఈ పాటలో. ఈ పాట బాగుంటుందంటే నా ఆలకిస్తే చాలా నవ్వొస్తుంది.
0: అవునండి, అయితే మేము కూడా చూసి తరిస్తాం మరి పాటను. విని
1: తరించండి, మీకు అవకాశం ఉంటే యూట్యూబ్ లో మీరు చూసి కూడా తరించండి. తర్వాత ఎప్పుడే
0: తప్పకుండా అండి, తప్పకుండా.
1: ఏతస్తావు మరి మరి మరి ఇప్పి తప్పమంటావు అని చెప్పేసి రామప్రభు గారి చలం గారి ఇందులో పాయి తీసి గడేస్తారు. చాలా హాస్యంగా ఉంటుంది. నేను హాస్యాన్ని, రేడియోని, దైవాన్ని, పసిపిల్లల్ని మీలాంటి వారిని అందరూ సమానంగా చూసుకుంటాను అన్నమాట.
0: మాకు కూడా మీలాంటి వాళ్ళు ఆదర్శమే త్రిమూర్తులు గారు.
1: చాలా సంతోషమండి. మీరు ఒక్కరే ఉన్నారా?
0: నేను ఒక్కదాన్నే ఉన్నాను
1: ప్రస్తుతానికి.
0: ధన్యవాదాలు త్రిమూర్తులు గారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మీ పాట రెడీగా ఉంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో,
1: నమస్తేమ్మా.
0: నమస్తే అండి, వెల్కమ్ టు మిక్స్ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారండి? హలో, వినిపిస్తుందా అండి?
1: అమ్మా, మాది కాకినాడ జిల్లా దుర్గాడ అన్నవరం దగ్గర.
0: మీ పేరు? హలో
1: హలో,
0: మీ పేరండి? హలో
1: హలో,
0: చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి.
1: మాంకరావు, మాది కాకినాడ జిల్లా దుర్గాడ అన్నవరం దగ్గర.
0: చెప్పండి మాణిక్యం గారు, ఏం చేస్తుంటారు?
1: బాగున్నారా? ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాము. చాలా రోజులు ఏం చేస్తారు చేస్తాము, మళ్ళీ మళ్ళీ మనం మిక్సీ మర్చిపోతారని దాటిపోయింది అండి. అలా ఫిక్స్ చేసుకుందామని ఫోన్ చేశాను.
0: తప్పకుండా అండి, ధన్యవాదములు అండి. ఇలాగే కాల్ చేస్తున్నాండి మిక్స్ రేడియోకి. చెప్పండి, ఏ పాట కోసం కాల్ చేశారండి?
1: ఇవాళ నాకు సత్యకాల సత్యలోని.
0: మళ్ళీ ఒకసారి చెప్పరా
1: అండి,
0: పాట ఏ పాట కోసం కాల్ చేశారు?
1: ముద్దు ముద్దు పాప అని పాట ఉంటుంది, ముద్దల్లే నవ్వు అని పాట ఉంటుంది అమ్మా.
0: ఏ సినిమా నుంచి అండి?
1: సత్యకాలపు సత్య.
0: తప్పకుండా ప్లే చేద్దామండి. మరి ఈ పాట ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? ఈ పాటని ఎవరికి డెడికేట్ చేస్తున్నారండి?
1: మన మిక్స్ రేడియో ఎవరైతే వింటున్నారో అందరికి కూడా, మన పేరు పేరున అందరికి కూడా.
0: తప్పకుండా,
1: చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరి పేర్లు చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి మొత్తం మన నా పేర్లో ఎవరైతే చెప్తున్నారో అందరి కోసం ఈ సాంగ్ పెడతాం.
0: తప్పకుండా అండి, తప్పకుండా. మీ తరపు నుంచి మీ స్నేహితులకు, మా శ్రోతలకు, మాకు అందరికి ఈ పాట అంకితం చేస్తూ, డెడికేట్ చేస్తూ ఈ పాట ప్లే చేద్దామండి. మరి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
1: ఓకే అమ్మ, ధన్యవాదాలు.

0: హలో
1: హలో
0: హలో నమస్కారం అండి. శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: మేడం, నంద్యాల జిల్లా బాన్ముఖుల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్. మేడం,
0: సర్దార్ గారు బాగున్నారా? ధన్యవాదములు.
1: చాలా బాగుంటది మేడం, పాటలు కాదు మాకు, మన ఆర్జేలో వాయిస్ అంటే ఎక్కువ లైక్ చేస్తాను మేడం నేను, అంతే నాకు
0: కావాల్సింది.
1: ఇందాక చెప్పారు కదా జ్యోతుల్ గుప్త గారు, సార్ గారు చంద్రబాబు అయితే మీరు చుక్కలు అన్నారు, చాలా మంచి విషయం.
0: మరి ఇది నిజమేనండి?
1: నేను విషయం చెప్తా.
0: చెప్పండి.
1: ఆ సార్ గారి గురించి, మీ గురించి. ఆకాశానికి చుక్కలు ఎన్ని ఉన్నా చందమామ ఒక్కడే, ఎంతమంది ఆచార్యులు ఉన్నా మన నరసింహ ఆచార్య సార్ గారు
0: ఒక్కరే కదా. మరి అమావాస్య వచ్చిన రోజుల్లో కనిపించుకునేలాగుంటారు, అలాగే మేమున్నప్పుడు సార్ అలాగా బయటికి
1: వెళ్ళేసారు. ఎవరికి వారి హిమాహిమీలే మేడం, చాలా చక్కగా మాట్లాడతాం. పర్వాలేదు
0: సారు, నేర్పించిన
1: మేడం. మీరు ఎక్కడున్నారో మాకు తెలియదు, మేము ఎక్కడ మీకు తెలియదు, కానీ మాట చీర అనేది చాలా బాగుంటది అనే ఒక అభిమానం అనేది మన రేడియోలో.
0: అవునండి.
1: ఎఫ్ఎంఏ నా జీవితం, ఎన్నడూ నే మరవను, ఎన్నిసార్లు విన్నా గాని తనివి తీరదు మన ఎఫ్ఎం. మేడం, ఈరోజు చిలంగా జయించింది.
0: అవునండి. ఇందాక త్రిమూర్తులు
1: ఈరోజు వచ్చేసి బుల్లెమ్మ బుల్లెడు. కురిసింది వాన నా గుండెలు అనే పాట మేడం. నీ చూపులే చల్లుగా అనే పాట సూపర్ సాంగ్స్ మేడం. అది వినిపిస్తే మా త్రిమూర్తుల గుత్త గారికి, కోదాడ ఇందాక మాట్లాడే కదా సార్ గారు, వారి కొరకు ఈ పాట మేడం.
0: తప్పకుండా
1: కొరకు,
0: తప్పకుండా
1: అందరి కొరకు వినిపించండి, మీ కొరకు ప్రత్యేకంగా, ఎందుకంటే చాలా రోజులకు వచ్చారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు ఏమో, అవకాశం
0: ఉన్నప్పుడు శ్రోతలకి మా ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటదండి.
1: రాండి మేడం, వస్తున్నారు మేడం, అప్పుడప్పుడు వస్తుంటే మేము కూడా చేస్తుంటాం, అప్పుడప్పుడు చూసుకొని మీ వాతావరణం. వినడం ఎక్కువ వింటుంటాం మేడం, ఉదయం నుంచి కూడా ఉందే మాత్రం అంటూ దేశభక్తిని గుర్తు చేస్తున్నారు. జనగణ మన అధినాయక జయ హే అంటే అన్ని జయాలు కురిపించి ముగిస్తున్నారు, చాలా సంతోషం మేడం.
0: ధన్యవాదములండి.
1: ధన్యవాదాలు. మహిళల కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. పర్లేదు మేడం, ఇలాగే అభివృద్ధి నెంబర్ వన్ ఛానల్ గా కావాలని కోరుకుంటున్నాం మేడం.
0: మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీలాంటి శ్రోతల సహకారం అంటే ఖచ్చితంగా
1: దాదాపు 200 మందికి ఎక్కించాను యాప్లు నేను. మాకు ట్రాక్టర్ల మీద, బస్సులో, ఆటోలలో అన్నిట్లో వింటున్నారు మేడం మీ కార్యక్రమాలు మాత్రం. ఫోన్ చేయలేరు వాళ్ళు, ఎక్కువ వింటుంటారు మేడం.
0: కృతజ్ఞతలండి, చాలా ధన్యవాదం, చాలా సంతోషంగా ఉందండి.
1: ఎందుకంటే రేడియో అంటేనే మాకు అభిమానం కాబట్టి ఎక్కువ సహకరిస్తాం మేడం. నమస్తే మేడం. టైం తక్కువ కాబట్టి ఆ మాట వినిపించండి మేడం.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: నమస్తే మేడం అందరికి, ప్రత్యేకంగా మన బృందానికి.
0: తప్పకుండా.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తున్నారు.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు,
1: సాయంత్రం మన విజ్ఞాన చిరుజల్లు సమాజ వికాస హరివిల్లు.

0: Mates, Community Radio 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజ్జి రాజేష్. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే JNTU-A కి అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత స్థితిలో ఉన్న మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అదేనండి మన ఎంఐటిఎస్, ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. ఎంఐటిఎస్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మన ఎంఐటిఎస్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లి ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ప్రస్తుతం ప్రసారమవుతుంది మన నాయకులు మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో నుంచి. నడిచిన బాటలు, చాటే మార్గాలు, చేసిన పోరాటాలు, రాసే చరిత్రలు. శ్రోతలకు నమస్కారం, స్వాగతం మీ అభిమాన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోకు. మీరు వినబోతున్నది మన నాయకులు. మన దేశం గర్వపడే నాయకుల జీవితాలను మనమందరం తెలుసుకోవాలనే ప్రయత్నం. వారి జీవితంలో ఉన్న శ్రమ, త్యాగం, ధైర్యం, నాయకత్వం ఇవన్నీ మనకు స్ఫూర్తినిస్తాయి. ఈ కార్యక్రమం ద్వారా మీరు వినబోతున్నారు దేశానికి దిక్షు చేయని నాయకుల సంగతులు. వారి చిన్నప్పటి కలల నుంచి ప్రజల కోసం పోరాడిన కాలం దాకా ప్రతి భాగం ఒక మార్గదర్శక కథలా ఉంటుంది. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు మీకోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో తీసుకొస్తున్న నిజమైన నాయకత్వ గాథలు. ఇప్పుడే మొదలు పెడదాం మన నాయకులు. ఈనాటి కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గురించి, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మాజీ శాసనసభాపతి యనమల రామకృష్ణుడు గురించి తెలుసుకుందాం. అమిత్ అనిల్ చంద్ర షా, అమిత్ షా 1964 అక్టోబర్ 22వ తేదీన ముంబైలో స్థిరపడిన గుజరాతీ వ్యాపార కుటుంబంలో జన్మించారు. తండ్రి అనిల్ చంద్ర షా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకరింగ్, పీవీసీ పైపుల వ్యాపారంలో ఉండేవారు. అమిత్ షా అహ్మదాబాద్లోని సియూ షా సైన్స్ కళాశాలలో బయోకెమిస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి వ్యాపార రంగంలోకి ప్రవేశించి స్టాక్ మార్కెట్లు, తమ కుటుంబ పైపుల వ్యాపారంలో విజయవంతంగా రాణించడం జరిగింది. 1927 సోనాల్ షాతో వివాహం జరిగింది అమిత్ షాకు. వీరి కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐ బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 14 ఏళ్ల వయస్సులో ఆర్ఎస్ఎస్లో బాల స్వయం సేవక్గా చేరిన షా తర్వాతి కాలంలో సంఘ్ సేవక్గా కొనసాగుతూ వచ్చారు. విద్యార్థిగా ఉన్నప్పుడు సంఘ్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో చేరి గుజరాత్ విద్యార్థి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1987 భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీ యువభాగం బీజేవైఎంలో కీలకమైన నేతగా ఎదుగుతూ గుజరాత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అమిత్ షా రాజకీయ జీవితంలో ముఖ్య మలుపు 1991 లోక్సభ ఎన్నికల్లో గాంధీనగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ తరపున ఎన్నికల వ్యవహారాలు చూస్తూ ఆయన గెలుపునకు కృషి చేయడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టిలో పడ్డారు. 1990 గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని విస్తరణ చేపట్టేందుకు అప్పటి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పలు యాత్రల పేరుతో పర్యటించి క్షేత్రస్థాయి పార్టీకి మంచి పునాదులు వేశారు అమిత్ షా. 1997 సర్కేజ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు అమిత్ షా. కానీ రాజకీయంగా మరో మలుపు వచ్చింది మాత్రం 1999 దేశంలోనే అతిపెద్ద సహకార బ్యాంకుల్లో ఒకటైన అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఎంపికవడంతో నష్టాల్లో ఉన్న బ్యాంకును అతి కొద్ది కాలంలోనే లాభాల్లోకి తీసుకురావడంలో అమిత్ షా తన సమర్థతను నిరూపించుకున్నారు. 2001 నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అవడంతో గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరి 2012 వరకు రెవెన్యూ, ఆర్థిక, రవాణా, హోం వంటి కీలకమైన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది అమిత్ షా. గుజరాత్ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం జరిగింది. 1998వ సంవత్సరం, 2001వ సంవత్సరం, 2007వ సంవత్సరం, 2012వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్ర శాసనసభకి ప్రాతినిధ్యం వహించడం జరిగింది అమిత్ షా. 2013వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులైన తర్వాత 2014వ సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేసి పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీతో విజయతీరాలకు చేర్చడం జరిగింది. 2015వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీని తూర్పు, ఈశాన్య, దక్షిణ భారతదేశాల్లో విస్తరణకు విశేషంగా కృషి చేయడం జరిగింది. 2017వ సంవత్సరంలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. 2019వ సంవత్సరంలో లోక్సభ ఎన్నికల్లో మరోసారి తన సాయశక్తులు వడ్డించి భారతీయ జనతా పార్టీకి మరోసారి బ్రహ్మాండమైన మెజార్టీతో కూడిన విజయాన్ని కట్టబెట్టడమే కాకుండా తానే స్వయంగా గాంధీనగర్ లోక్సభ నుండి పోటీ చేసి మంచి మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. 2019వ సంవత్సరంలో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2021వ సంవత్సరంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సహకార శాఖకు మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక 2024వ సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో గెలిచిన అమిత్ షా తిరిగి హోంశాఖ మంత్రులుగా సేవలందిస్తున్నారు. ఇవి అమిత్ షా గురించిన విశేషాలు. ఇక రాష్ట్రంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా, మాజీ శాసనసభాపతిగా ఎన్నో బాధ్యతలు చేపట్టినటువంటి యనమల రామకృష్ణుడి గురించి తెలుసుకుందాం. యనమల రామకృష్ణుడు తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఏవినగరం గ్రామంలో 1950వ సంవత్సరంలో జన్మించారు. యనమల రామకృష్ణుడు ఎంఏ ఎల్ఎల్బి చదివారు. భార్య పేరు విజయలక్ష్మి. యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల నుంచి 2004వ సంవత్సరం ఎన్నికల వరకు వరుసగా అన్ని ఎన్నికలను శాసనసభ్యునిగా గెలుపొందారు. 2009వ సంవత్సరంలో ఓటమి చెందిన ఇతను 2013వ సంవత్సరంలో శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్గా, అధికారంలో లేనప్పుడు పిఎస్సీ చైర్మన్ వంటి పదవుల్లో కొనసాగారు యనమల రామకృష్ణుడు. 1983వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీ రామారావు తొలి మంత్రివర్గంలో న్యాయ పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించారు. 1985-89 మధ్య మంత్రిగా, 1989వ సంవత్సరం-1994వ సంవత్సరం మధ్య పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా, 1995-99లో శాసనసభ స్పీకర్గా కొనసాగారు యనమల రామకృష్ణుడు.

0: వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: రైతు నేస్తం, మదనపల్లి ముచ్చట్లు, లోకల్ టాలెంట్ ఓన్లీ ఆన్ మీట్స్ మార్నింగ్ కాఫీ. ప్రతిరోజు మార్నింగ్ 7 AM to 9 AM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

సినిమా కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం ఇదే సమయానికి సినిమా కబుర్లతో మీ ముందుంటున్నాం. ఈ వారం ప్రముఖ దర్శకుడు కెఎస్ ప్రకాష్ రావు గురించి తెలుసుకుందాం. కోవెల్ముడి సూర్యప్రకాష్ రావు ఈ పేరంటే ఆనాటి తరం ప్రేక్షకులకు ఎవరికీ గుర్తురాదు. అయితే కెఎస్ ప్రకాష్ రావు అంటే ప్రేమ్నగర్ సినిమా గుర్తొస్తుంది. ప్రేమ్నగర్ సినిమా గుర్తొస్తే కెఎస్ ప్రకాష్ రావు గుర్తొస్తారు. కెఎస్ ప్రకాష్ రావు 27 ఆగస్టు 1904 జన్మించారు.

కెఎస్ ప్రకాష్రావు భారతీయ చిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత, అంతేకాకుండా సినిమాటోగ్రాఫర్ కూడా. తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ చిత్రాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు కెఎస్ ప్రకాశ్రావు. 1977 సంవత్సరంలో గండహిండీ చిత్రానికి గాను కన్నడంలో ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. 1995 సంవత్సరంలో కెఎస్ ప్రకాశ్రావు తెలుగు సినిమాకు చేసిన సేవలకు గాను రఘుపతి వెంకయ్య అవార్డును గెలుచుకున్నారు. కెఎస్ ప్రకాశ్రావు తనయుడు మరో ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు. అలాగే ప్రముఖ దర్శకుడు కె బాపయ్యకు మామైతాడు కెఎస్ ప్రకాశ్రావు. కెఎస్ ప్రకాశ్రావు సతీమణి జి వరలక్ష్మి కూడా నటిమనే చాలా చిత్రాల్లో నటించారు జి వరలక్ష్మి. ఇక దర్శకుడిగా కెఎస్ ప్రకాశ్రావు చాలా చిత్రాలు తీశారు. వాటిలో కొన్ని రాజా ఔర్ రంగేలి, ప్రతిబింబాలు, దొంగ పోలీస్, ముద్దుల మొగాడు, గరుడ సౌకియ, కొత్త నీరు, బాలినాగురి, గండ హెన్రీ, అవన్ ఓరు చరిత్రం, కార్యదర్శి, సుప్రభాతం, చీకటి వెలుగులు, ప్రేమనగర్, కోడెనాగు, సత్యానికి సంకెళ్ళు, ఇదాలోకం, జీవితం, పెద్ద కొడుకు, వసంత మాలిగై, భలేపాప, నా తమ్ముడు, ప్రేమనగర్, తహసీల్దార్ గారి అమ్మాయి, విచిత్ర కుటుంబం, బందిపోటు దొంగలు, భార్య, హరిశ్చంద్ర, స్త్రీ జన్మ, బడుకువదారి, మోహిని రుక్మంగద, గుళ్ళో పెళ్లి, రేణుకాదేవి మహత్యం, మరుమలర్చి, మేలుకొలుపు, అంటే కావాలి, బాలానందం, కన్నతల్లి, పెట్రాతై, అన్ని, దీక్ష, మొదటి రాత్రి. ఇక నిర్మాతగా కూడా ప్రకాష్ ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలు నిర్మించారు కెఎస్ ప్రకాశ్రావు. వాటిలో కొన్ని మోహిని రుక్మంగద, అంటే కావాలి, కన్నతల్లి, దీక్ష, మొదటి రాత్రి, ద్రోహి, గృహప్రవేశం. నటుడుగా కూడా కెఎస్ ప్రకాశ్రావు తెరపై కనిపించారు. వాటిలో అపవాదు, పట్ని, ద్రోహి. 1968 సంవత్సరంలో బందిపోటు దొంగలు చిత్రానికి గాను ఉత్తమ కథారచయితగా నంది అవార్డును గెలుచుకున్నారు కెఎస్ ప్రకాశ్రావు. ఒక దశలో అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ డి రామానాయుడు సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్న దశలో, ఆయన తిరిగి తన ఊరు వెళ్ళిపోవాలనుకున్న దశలో ప్రేమ్నగర్ తనను నిలబెట్టిందని రామానాయుడు ఎన్నో వేదికల మీద అనడం విన్నాం. అంతటి మహాదర్శుడు కెఎస్ ప్రకాశ్రావు 1996 సంవత్సరంలో తన 82 వయసులో స్వర్గస్థులయ్యారు.

0: ఇవి ఈనాటి సినిమా కబుర్లు. మళ్ళీ మరో వారం ఇంకో దర్శకుడితో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. వినండి, వినిపించండి, వింటే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఆరోగ్యం మనవరం. ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM to 2 PM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: Hi, hello. Welcome to Mids Community Radio. This is your RJ Sonita. Now I am going to tell about how to avoid cybercrime in our society. Here, cybercrime is a growing threat and protecting yourself requires a combination of awareness, best practices, and security tools. So, one of them is strength password and authentication. Use strong password with a mix of letters, numbers, and symbols. Avoid using personal information like your name, date of birth, or common words. Enable two-factor authentication for all important accounts like banking, email, social media, etc. Use a strong manager to generate a store complex password securely. Secure your devices and network. Keep your operating system, software, and antivirus up to date. Install a reputable antivirus and anti-malware program. Use firewalls to block authentication access to your network. Avoid using public Wi-Fis for the sensation of transactions. If necessary, use a VPN, which is virtual private network. Recognize and avoid phishing attacks. Never click on links or open attachments for unknown emails. Verify the sender's email address before responding to suspicious messages. Be conscious of emails eagerly immediately action. Payment or account verification. However, the links before clicking to see the actual URL. Use antivirus browser extensions like HTTPS, etc. Protect personal information online. Limit the amount of personal data you share on social media. Check and update privacy settings on social media and other online accounts. Be mindful of scammers, impersonalment, trusted entities like bank, government agencies, tech support, etc. Be aware of online scams. Avoid true offers like lottery winning or investment opportunities. Verify online sellers and websites before making purchases. Use secure payments methods like credit cards or PayPal instead of wireless transfers or gift cards. Always check for HTTPS in website or URL when entering for the payment information. Backup data regularly. Use cloud storage or an external hard disk to backup important files. Ensure automatic backups to ensure data is always recoverable. Keep backups disconnected to your main device to avoid any ransom attacks. Secure mobile devices. Enable screen lock with PIN, fingerprints, or facial recognition. Avoid installation of apps for unknown sources. Regularly update mobile OS and apps. Use apps permission wisely. Do not give unnecessary access to the contacts for location or microphones. Protect against ransomware. Never download files from untrusted sources. Avoid clicking on pop-up ads or fake antivirus warnings. Use email filtering tools to block malicious attachments. If attacked, avoid paying the ransom report it into the authorities. Be cautious with the work and business security. Use company approval devices and networks for work. Avoid sharing confidential company data over email or unsecure channels. Use encrypted communication tools to sensitive decisions. Report any suspicious activity to IT security teams. Stay educated and updated. Regularly follow cybersecurity news and update. Take cybersecurity awareness training if offered by your employer. Be cautious of a new cybercrime such as AI generated. Finally, I'm going to say that cybercrime prevention is all about being proactive rather than reactive. By following these steps, you can significantly reduce the risk of falling victim to cybercrime criminals. Stay alert, practice good security habits, and always verify before you trust. Thank you.
1: Hi, hello. Meeru vintunnaru MITS Community Radio 90.8. Nenu mee RJ Rajesh. Udayam 6 gantalaku Subodaya Swaralu. Udayam 8 gantalaku Pallelu Pantasimalu. Madhyahnam 12 gantalaku Mahilalu Maharanulu. సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. హలో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేను మీ ఆచార్య రాజేష్. ఈరోజు మోటివేషనల్ ఆస్పెక్ట్ ఏంటో తెలుసుకుందామా. నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప అని, నా అభిమాన క్రికెటర్ను తిడతావా అని రాజకీయాలపై చర్చలో మాట అనుకుని వాట్సప్ గ్రూప్లో శుభాకాంక్షలు చెప్పలేదని, అడిగినప్పుడు అప్పు ఇవ్వలేదని, ఇలా ఏదో ఒక కారణంతో బంధాలను, చుట్టరికాలను, స్నేహాలను దూరం చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య కోకొల్లలు. విడిపోవడానికి ఎన్నో కారణాలు చెప్పే వీళ్ళు, కలవడానికి మనం ఒక్కదారి చూపించినా వాళ్ళ లోపల ఉన్న అహం అందుకు ఒప్పుకోదు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరి సాయమైనా పొందాల్సి రావచ్చు. అందుకే అందరితో మంచిగా ఉండాలని హితవు చెప్పామనుకోండి, ఆ అవసరమే వస్తే అడుక్కునైనా తింటాను కానీ వాళ్ళతో జన్మలో మాట్లాడను అనే ఒక కామన్ డైలాగ్ వచ్చేస్తుంది చాలామంది నోటి నుండి. అనవసరంగా గొడవ పెద్దది చేసుకుని తప్పు పని చేశామని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, కానీ నేనేం తప్పు చేయలేదు, అంతా అవతలి వాళ్లే చేశారని కవరింగ్ చేసుకునేందుకు పైకి అనేవే ఆ బింకపు డైలాగులు. పోనీ అవతల వాళ్ళు ఒక మెట్టు దిగి వచ్చినా వీళ్ళు కలిసిపోవడానికి సిద్ధంగా ఉంటారా అంటే అది ఉండదు, ఇంకా పైకెక్కి కూర్చుంటారు. ఇలా చేస్తారనే మనసులో కలవాలని ఉన్నా కలిసి ప్రయత్నం చేయడానికి వెనకాడరు అవతల వాళ్ళు. అలా ఇద్దరి మధ్య ఆ దూరం రోజుల నుండి నెలలకు, నెలల నుండి సంవత్సరాలకు పెరుగుతుంది. అయితే అహంతో మనుషులు కలిసేందుకు ప్రయత్నించకపోయినా కాలం ఊరుకోదు కదా, ఏదోలా వాళ్ళని కలిపే సందర్భాన్ని సృష్టిస్తుంది. అది శుభకార్యం ద్వారా అయినా కావచ్చు, మరింకేదైనా రూపంలో కావచ్చు. అయితే ఇష్టమున్నా లేకున్నా ఆ సందర్భాన్ని వాడుకుంటారా లేదా అనేదే అక్కడ ముఖ్యం. బంధం అనే ఒక వస్త్రం రెండుగా చిరిగిపోయినప్పుడు తిరిగి దాన్ని మునుపటిలా మార్చాలంటే సూదితోనే కుట్టాలి. అలా కుట్టేటప్పుడు రెండు ముక్కలకు సూదిపోట్లు తప్పవు. మనుషులకైనా ఎన్ని రోజులు దూరమై తిరిగి కలవాలంటే మనసులో ఏదో గుచ్చినట్లుగా అనిపించవచ్చు, కానీ అదే కాసేపే మాటలు కలిసే వరకేనని గుర్తుంచుకోవాలి. అయితే దారంతో కొట్టడం వల్ల కలిసిన ఈ బంధం మునుపటికన్నా బలహీనంగానే ఉంటుంది. ఏ చిన్నపాటి పొరపచ్చాలు వచ్చినా కుట్లు ఉడి కథమీ మొదటికొస్తుంది. ఒకసారి వ్యాధి బారిన పడిన వ్యక్తి తిరిగి కోలుకున్నాక వైద్యుడు చెప్పిన జాగ్రత్తలు పాటించుకుంటే ఏమవుతుంది, ఆ వ్యాధి తిరగబడుతుంది. ఇక్కడ అంతే, ఆ విషయం గుర్తెరిగి ఇద్దరు మాటల్లోనూ చేతల్లోనూ కాసంత సంయమనంతో మసలుకుంటే వారి మధ్య బంధం సుదీర్ఘకాలం పదిలంగా ఉంటుంది. ఇదండి మోటివేషనల్ ఆస్పెక్ట్. వినండి, వినిపించండి, ఆనందించండి. ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: كبيرية.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదన్నది అందరికీ తెలిసిన సత్యమైనా, చాలాసార్లు పొరపాట్లు చేయడం తర్వాత బాధపడటం చూస్తూనే ఉంటాం. కానీ జీవితానికి సంబంధించిన విషయాల్లో పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడం అసాధ్యం. అందుకే అలాంటి తప్పులు చేసి పశ్చాత్తాపడే పరిస్థితి రాకూడదంటే, జీవితాన్ని సంతృప్తిగా జీవించాలనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు వివరించబోతున్నాం. ఇంట్లో కుర్చీదో సోఫాదో హ్యాండిల్ విరిగిపోతే వెంటనే మనిషిని పిలిచి మరమ్మతు చేయిస్తాం లేదా కొత్తది కొనేస్తాం. ఫ్యాను తిరగకపోయినా, బల్బు మాడిపోయినా, నీటి పంపు కారిపోతున్నా దేన్ని నిర్లక్ష్యంగా వదిలేయం. కానీ మనసుని, దాన్ని కేంద్రంగా చేసుకుని సాగే జీవితాన్ని మాత్రం అస్సలు లెక్క చేయం. సరిచేసుకోవాల్సిన అంశాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నా పట్టించుకోం. ఎందుకని అని ప్రశ్నిస్తున్నారు బ్రానీవేర్. ప్రశ్నించి ఊరుకోలేదామే? ఆ తప్పులేమిటో, వాటెందుకు సరిచేసుకోవాలో చెబుతూ ఏకంగా ఓ పుస్తకమే రాశారు. జీవితం మనకు లభించిన అద్భుతమైన వరం. దాన్ని ఆశాంతం ఆస్వాదించి తృప్తిగా కన్నుమూయాలి. కానీ తీరని కోరికలతో, అసంతృప్తితో ఒగస్తూ కాదు అంటారామె. ఎందరి జీవితంలో కాచి ఓడిపోసిన అనుభవంతో ఆమె చెబుతున్న జీవిత సత్యాలే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. ఆస్ట్రేలియాకి చెందిన బ్రానీవేర్ ఒక ఆసుపత్రిలో నర్సుగా చేరారు. జీవిత చరమాంకంలో మరణశైపై ఉన్న రోగుల వార్డులో ఆమె డ్యూటీ. 8 ఏళ్లపాటు వందలాది మందికి భౌతికంగా, మానసికంగా తన సేవలతో సాంత్వన చేకూర్చారామె. కేవలం విధి నిర్వహణలా కాక ప్రేమతో, సహానుభూతితో సేవలందించేవారు. దాంతో సహజంగానే వారంతా ఆమెకి ఎంతో చెరువయ్యారు. జీవితమంతా అయినవారికి ఎవరికీ చెప్పుకోలేని, చెప్పుకోలేక మనసులో దాచుకుని సతమతమైన సంగతులెన్నో ఆమెతో పంచుకునేవారు. చెప్పి ఊరుకోకుండా తమలాగా ఇతరులు బాధపడకూడదు కాబట్టి అందరికీ మా గురించి చెప్పమని కూడా అడిగేవారట. ఆ పేషెంట్లో ఆడ మగ, పేద గొప్ప, పెద్ద చిన్న అందరూ ఉన్నారు. భిన్న నేపథ్యాలు, సంస్కృతులకు చెందిన వారైనప్పటికీ అందరి మాటల్లోనూ ఒక సామ్యం ప్రాణి గమనించారు. నిండు జీవితాన్ని ఆస్వాదించాను, బాధ్యతల్ని చక్కగా నివర్తించాను, ఇప్పుడిక ప్రశాంతంగా సెలవు తీసుకోగలను అని తృప్తిగా చెప్పిన వాళ్లు వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినంత మందే ఆమెకు తారసపడ్డారట. 99 మందిలో ఒక్కటే నిస్పృహ, ఏదో పోగొట్టుకున్న అనుభూతి, జీవితాన్ని అనుభవించలేకపోయామన్న అసంతృప్తి, ఇంకా బాగా జీవించి ఉండాల్సిందన్న అశాంతి, సంతోషంగా జీవించడంలో విఫలమయ్యామన్న ఆగ్రహం, చివరి గడియలని తెలిసినా దైవస్మరణలో ప్రశాంతంగానో, ఆప్తులను తలుచుకుని ఆనందంగానో ఉండలేని అసక్తత కనిపించేవి వారిలో. వాళ్ల అనుభవాలు, పశ్చాత్తాపాలు బ్రానిని ఆలోచనలో పడేసేవి. అవన్నీ తనకేవో పాఠాలు చెబుతున్నట్టు అనిపించేవి. అవి జీవితం పట్ల ఆమె దృక్పథాన్ని మార్చేశాయి. అన్నీ మనసులో పెట్టుకుని లోన కుమిలిపోకూడదని, చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదని, చేయాలనుకున్నది ఏదైనా ఓపిక ఉన్నప్పుడే చేయాలని గుర్తు చేసేవి. వారి మాటలు విని విని తనలో వచ్చిన మార్పుని బ్రాని గుర్తించారు. తన ఆలోచనలను ఇన్స్పిరేషన్ అండ్ ఛాయ్ అన్న బ్లాగులో రాసుకోవడం ఆమెకు అలవాటు. అందులోనే చివరి దశలో కొన్ని పశ్చాత్తాపాలు అన్న వ్యాసం రాశారు బ్రాని. అది వైరల్ అయింది. దాదాపు 1 కోటి మంది దాన్ని చదివారు. అది చదివాక తమ ఆలోచనల్లో మార్పు వచ్చిందని, మరింత వివరంగా మీ అనుభవాలను తరచూ పంచుకోండి అని అడుగుతూ మెయిల్స్ రాసేవారట. దాంతో పుస్తకంగా రాస్తే ఎక్కువ మందికి చేరుతుందన్న బ్రాని ద టాప్ 5 రిగ్రెట్స్ ఆఫ్ ద డైయింగ్ అనే పుస్తకం రాశారు. పేషెంట్ల దగ్గర తాను చూసిన, విన్న పశ్చాత్తాపాలన్నీ క్రోడీకరించి వాటిల్లో అందరిలోనూ కామన్గా కనిపించిన 5 ముఖ్యమైన పాయింట్లను తీసుకుని ఆమె విశ్లేషించారు. టాప్ 5 రిగ్రెట్స్ అన్నారని అవేవో: ఐఐటీలో చేరలేకపోవడం, కలెక్టర్ అవ్వలేకపోవడం, మంత్రి పదవి సాధించలేకపోవడం, సినీతారో వ్యాపారవేత్తో కాలేకపోవడం, ఎవరెస్ట్ ఎక్కకపోవడం లాంటివి అనుకుంటే పొరపడినట్లే. ఇవి అత్యంత సాధారణమైనవి, ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించినవి. ఐదు ఏమిటంటే, జీవితాన్ని నాకు నచ్చినట్లుగా జీవించే ధైర్యం ఉండాల్సింది. అల్లరి చేయకుండా చక్కగా కూర్చోవాలి, లేకపోతే ఆంటీ వాళ్ళు నువ్వు చాలా అల్లరి పిల్లాడివి అనుకుంటారు. ఏబీసీడీలు రాసి చూపించు, లేకపోతే నీకేమీ రావనుకుంటారు. ఆ బట్టలేమిటి, ఆ వేషమేమిటి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఇలాగైనా పిల్లల్ని పెంచేది అని మమ్మల్ని అంటారు. ఇలా మన కోసం మనం కాదు, ఇతరుల కోసం మనం అన్నది చిన్నప్పటినుంచి మెదళ్లలో ఇంగిపోతుంది. దాంతో ఇష్టాలు, కలలు, కోరికలు అన్నిటినీ తొక్కిపెట్టేస్తారు. ఇతరులు ఏమనుకుంటారో అన్న ధ్యాసలో పడి తాము ఏమనుకుంటున్నారో మర్చిపోతారు. తోబుట్టువుల కోసం ఇష్టమైన ఆట వస్తువుల్ని, అమ్మానాన్నల కోసం ఇష్టమైన కెరియర్ని, భాగస్వామి కోసం ఇష్టమైన కళని త్యాగం చేసేవారు ఎందరో తమకి ఇష్టమైనది చేయాలని కాక, ఇతరులు తమ నుంచి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకుని చేయడానికి సకల శక్తులు వినియోగిస్తారు. జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నింటిలోనూ ఇతరుల అభిప్రాయాలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ వచ్చాయి. కానీ మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళెవ్వరూ మాకోసం రాలేదు, అలాగని అవన్నీ తప్పుడు నిర్ణయాలని అనడం లేదు. మంచి ఉద్యోగమే చేసి ఉండవచ్చు, ఆస్తులు కూడబెట్టి ఉండవచ్చు, పేరు ప్రతిష్టలు సంపాదించి ఉండవచ్చు, కానీ మనసుకు తృప్తి లేనప్పుడు వాటికి విలువేది? నాకిష్టమైన టీచర్ ఉద్యోగం చేయలేదన్న అసంతృప్తే జీవితాంతం వెంటాడింది. కాస్తో కూస్తో తేడాగా అందరివి అలాంటి అభిప్రాయాలేట. అన్నిటికీ రాజీ పడుతూ బతుకుబడిని లాగుతున్నారే తప్ప జీవించడం లేదు అంటారు బ్రాణి. అందుకే చివరి రోజుల్లో నచ్చినట్లు జీవించే ధైర్యం లేకపోయిందని బాధపడ్డారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపి ఉండాల్సింది. దాదాపుగా బ్రాణి వార్డులో చేరిన ప్రతి పురుషుడు వ్యక్తం చేసిన అభిప్రాయం అనేది, కష్టపడి పనిచేయటం, వృద్ధి ఉద్యోగాలకు న్యాయం చేయడం తప్పు కాదు, కానీ భార్యాబిడ్డలకు తల్లిదండ్రులకు అవసరమైన సమయంలో అండగా నిలవకుండా అన్యాయం చేయడం తప్పు. కబుర్లు చెబుతూ ఇంట్లో కూర్చుంటే కడుపులా నిండుతుంది, కాబట్టి ఉద్యోగమో వ్యాపారమో చేయాలి. ఇంకా పిల్లల్ని చదివించాలి, పెద్దల్ని బాగా చూసుకోవాలి, సొంతిల్లు ఏర్పాటు చేసుకోవాలి, కారు కొనుక్కోవాలి. కోరికల చిట్ట అనంతం. దానికి తగ్గట్టుగానే పని గంటలు పెరిగిపోతాయి. పిల్లలు పడుకున్నాక ఇంటికి వచ్చి వాళ్ళు లేచే లోపలే వెళ్ళిపోయేవాళ్ళు ఎందరో. మీకు నాకన్నా ఆఫీసే ముఖ్యం అని ఎంతమంది భాగస్వాములు నోట వినలేదు? అప్పుడేమో ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాం, భార్యాబిడ్డలు ఎప్పుడు ఉండేవారేగా అనుకున్నాం. వయసు పెరుగుతుందని పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరిపోతారని తెలిసేసరికి ఆలస్యమైపోయింది అని వాపోయారట వారు. అంతేకాదు, మేం కష్టపడి పనిచేసింది ఏదో సాధించడానికి కాదు, చేసి చేసి కొన్నాళ్లకు పనే ఒక వ్యసనంగా మారింది. దాంతో కుటుంబ బాధ్యతల నుంచి పారిపోవడానికి పనిని ఒక సాకుగా ఎంచుకున్నాం, ఇప్పుడు చింతిస్తున్నాం అన్నారట. కష్టపడి పని చేయవద్దని ఎవరు అనరు, కాకపోతే టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, వృత్తి ఉద్యోగాలకు ఖచ్చితమైన వేళలు పాటించాలి, ఎక్కడి పని అక్కడే పూర్తి చేయడం అలవరుచుకుంటే రెండింటికీ న్యాయం చేయవచ్చు. చిన్నప్పుడు పిల్లలతో గడిపిన సమయాలే పెద్ద వయసులో తలుచుకుని ఆనందించడానికి మిగిలే జ్ఞాపకాలు. నిన్న మరిక రాదు, రేపు మనది కాదు, నేడే నిజం అన్న కవి మాటల్లో సత్యాన్ని గ్రహించి సమయాన్ని, సామర్థ్యాల్ని ప్రాధాన్యత క్రమంలో ఉపయోగించుకుంటేనే తృప్తినిచ్చే అనుబంధాలు, అనుభవాలు మిగులుతాయి అంటారు బ్రాణి. మనసులోని మాట చెప్పగలిగే ధైర్యం ఉండాల్సింది. ఇష్టాయిష్టాల్ని చంపుకున్నట్లే మనసులో మాటని తొక్కిపెట్టేయడం చాలామందికి అలవాటే. మనసు విప్పి అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పలేకపోవడం, భావోద్వేగాలు బయటపడకుండా అణిచిపెట్టుకోవడం మలివయసు పశ్చాత్తాపానికి మరో కారణమట. స్కూల్లో స్నేహితుడి కోసం తనకిష్టమైన ఫుట్బాల్ వదిలి క్రికెట్ క్లబ్లో చేరాడు. ప్రేమించిన అమ్మాయికి మనసులో మాట చెప్పే ధైర్యం చేయలేక అమ్మానాన్ను చూపిన అమ్మాయిని చేసుకున్నాడు. లెక్చరర్ ఉద్యోగం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, కానీ నాన్న చెప్పారని మెడిసిన్ చదివింది. నోరు విప్పి మనుషులని మాట చెప్పాల్సిన సమయంలో చెప్పకపోతే కోరుకున్న జీవితం చేజారిపోతుంది. ఫ్రెండ్ మాట్లాడటం మానేస్తాడేమో, ప్రేమించిన అమ్మాయి తిరస్కరిస్తుందేమో, నాన్న నొచ్చుకుంటారేమో అనుకుని భయపడుతూ సర్దుకుపోతూ చివరికి అసలు మాకంటూ ఒక అభిప్రాయం లేనట్టుగా మిగిలాం. ఆ అసంతృప్తి అంతా లోపల పేరుకుపోయింది అని నిట్టూర్చారట. నొప్పింపక తానవ్వక అన్నారు కానీ ఎదుటివారు నొచ్చుకోకూడదని మీలో మీరు కుమిలిపొమ్మని ఎవరూ చెప్పలేదు. నచ్చని విషయాన్ని ఎవరన్నా నిర్మోహమాటంగా చెప్పేయాలి, కాస్త లౌక్యంగా చెప్పే పద్ధతిలో చెప్పాలి. ఆ మాత్రానికే తెగే బంధం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకొచ్చిన గొడవ అని నోరు మూసుకుని కూర్చుంటే కొన్నాళ్లకు అదే మన స్వభావంగా మారిపోతుంది. అలాగే భావోద్వేగాలను అణిచిపెట్టుకోవడం అలవాటైపోతే మనిషికి కొన్నాళ్లకు తన మీద తనకే కోపం వస్తుంది. తనని తాను అసహించుకోవడం మొదలెడతాడు. ఒకలాంటి నిర్వేదనలో కూరుకుపోయి నిరాసక్తంగా రోజులు గడుపుతుంటారు. అందుకే నిజాయితీగా మనసు విప్పి మాట్లాడండి. అంతేకాదు, మన మనసులో చాలా ఆలోచనలుంటాయి. వ్యక్తుల మీద ఇష్టాయిష్టాలు, ప్రేమలు, అభిమానాలు ఉంటాయి. వాటిని వ్యక్తపరచడానికి సంకోచించవద్దు. ఎవరేమనుకుంటారోనని సందేహిస్తూ మనసుల్ని దాచుకునే అలవాటుంటే మానేయండి. ఎక్కాల్సిన రైలు సంగతేమో కానీ చెప్పాల్సిన మాట మాత్రం జీవితకాలం ఆలస్యం కాకూడదు అంటారు బ్రాణి. స్నేహితులతో టచ్లో ఉండాల్సింది. మనలో చాలామంది అనుభవించే ఒంటరితనం మనుషులు లేక కాదు, ఉన్నవారితో అనుబంధాన్ని కొనసాగించలేకపోవడం వల్లనే అంటారు మనస్తత్వ నిపుణులు. అది నిజమేనని చెప్తోంది బ్రాణి అనుభవం. ఆడామగా తేడా లేకుండా ఆమె పేషెంట్లందరూ చెప్పిన మాట తాము స్నేహబంధాన్ని నిర్లక్ష్యం చేసి ఎంతో కోల్పోయామని. స్కూల్లో, ఇంటి చుట్టుపక్కల, పార్కులో, కాలేజీలో, ఉద్యోగంలో ఎంతోమంది స్నేహితులుండేవారు. బాల్యమంతా స్నేహితులే లోకంగా బ్రతికాం. అమ్మానాన్నలకు తెలియని రహస్యాలను స్నేహితులకు చెప్పుకున్నాం. అలాంటిది కెరీర్లో పైపైకి వెళ్లే క్రమంలో మా దారులు వేరైపోయాయి. మనసు విప్పి మాట్లాడుకునే అనుబంధాలు యవన దశలోనే ఆవిరైపోయాయి. పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలు తలెత్తుకున్నాక ఉరుకులు పరుకుల జీవితంలో స్నేహితులు గుర్తొచ్చినా తర్వాత మాట్లాడొచ్చులేమని వాయిదా వేసుకుంటూ ఈ దశకి చేరాం. చిన్ననాటి స్నేహితులంతా ఇప్పుడు గుర్తొస్తున్నారు అని చెప్పారట అందరూ. మన బలాలు, బలహీనతలు తెలిసి మనల్ని మనలుగా ప్రేమిస్తూ మన మంచి చెడులను నిర్మోహమటంగా ఎత్తుచూపే సన్నిహిత మిత్రులు కొందరైనా జీవితంలోని ప్రతి దశలోనూ ఉండాలని వారి అనుభవాలు చెబుతున్నాయని రాశారు బ్రాణి. స్నేహబంధం ప్రాధాన్యంపై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పిన ఒక అధ్యయనం కూడా ఈ విషయాన్నే నిర్ధారించింది. స్నేహితులతో మనసు విప్పి మాట్లాడేవారిలో తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం 37% తక్కువట. అందుకే మంచి స్నేహితులను వదులుకోవద్దు. వాళ్ళు ఎంతో దూరాన ఉన్నా ఫోన్లోనైనా పలకరిస్తూ కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటే రెండు వైపులా మనసు సేద తీరుతుంది అంటున్నారు పరిశోధకులు. నేను మరింత సంతోషంగా జీవించాల్సింది. చిన్న వయసులో ప్రాణాంతక వ్యాధులు వచ్చి చావుకి చేరువయ్యే వాళ్ల జీవితం పట్ల అసంతృప్తితో బాధపడ్డారంటే అర్థముంది. కానీ 9-10 నిండిన వాళ్ళు కూడా తాము జీవితాన్ని సంతోషంగా గడపలేదని బాధపడటం బ్రాణిని ఆశ్చర్యపరిచింది. అందుకే వారితో ఎక్కువ సమయం గడుపుతూ మనసు విప్పి మాట్లాడేలా చేసేది. అందరి మాటలను ఆమె గమనించిన సారం ఏమిటంటే ఎవరికి వారు ఆనందం అంటే ఎక్కడి నుంచో వస్తుందని, ఎదురు చూస్తూ జీవితాలను గడిపేశారే తప్ప చేసే ప్రతి పనిలోనూ ఆనందం ఉంటుందని, ప్రతి నిమిషాన్ని ఆనందంగా గడపొచ్చని తెలుసుకోలేదు. చదువుకునేప్పుడు ఉద్యోగంలో చేరాక హాయిగా ఉండొచ్చు అనుకున్నాం. ఉద్యోగంలో చేరాక పెళ్ళైతే అంతా ఆనందమే అనిపించింది. ఆ తర్వాత ఆనందం గురించి మర్చిపోయి బాధ్యతల్లో మునిగితేలాం. చివరికి జీవితాన్ని ఎప్పుడు జీవించామో తెలియకుండా ఇలా మిగిలాం అని బాధపడ్డారట. నెగటివ్ థింకింగ్, ప్రతి పనికి తమకు తామే అర్థం లేని పరిమితులు పెట్టుకోవడం వారిని సంతోషంగా జీవించనివ్వలేదు అంటారామె. సమస్యలు లేని జీవితం అంటూ ఎవరికీ ఉండదు. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని పెద్దలు ఊరికే అనలేదు. కష్టాలు కలకాలం ఉండవని వాళ్లే చెప్పారు. అనవసర భయాలను వదిలించుకోవాలి. స్వీయ బలాలేమిటో గుర్తించాలి. మార్పుల్ని స్వాగతించాలి. ముందు ప్రతి ఒక్కరూ తమని తాము ప్రేమించడం నేర్చుకోవాలి. తమ ఇష్టాలని, అవసరాలని, ఉద్వేగాల్ని ప్రకటించాలి. మీద మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి. మీకోసం మీరు నిలబడటం, మీ అభిప్రాయాలకు కట్టుబడి ఉండటం ముఖ్యం. ఇలా ప్రయత్నిస్తే మొత్తంగా మీ జీవన దృక్పథమే మారిపోతుంది. సంతోషం ఎక్కడో లేదని, మీలోనే ఉందని తెలుస్తుంది అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ఏడాదికి ఒకసారైనా మీరు 90వ పుట్టినరోజు జరుపుకుంటున్నట్టు ఊహించుకోండి. అప్పటికి మీ జీవిత చరిత్ర సమగ్రంగా ఉండాలి కదా. ఇప్పటి వరకు జరిగిన జీవితం మీకు తెలుసు. ఇక ముందు సాగాల్సిన జీవితంలో ఏం చేస్తే ఆ సమగ్రత వస్తుందో ఆలోచించుకోండి. మర్చిపోయిన కలల్ని, జీవితంలో చేసుకోవాలనుకుంటున్న మార్పుల్ని గుర్తు చేసుకోండి. నిజమే కదా.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTEAకి అనుబంధంగా ఇన్నాళ్లు స్వయం పాలిత అటానమస్ స్థితిలో ఉన్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. మిట్స్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మిట్స్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లె ప్రాంతానికే కాదు, ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఉంటేనండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. వినండి, వింటూనే ఉండండి MITS రేడియో 90.8. నమస్తే.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్.

ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్.

ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు

లవ్ మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయం

ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు లవ్ మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆచే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపి

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎం

మహిళలు వారాన్ని సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు.

మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.